ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీ మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. రామాయణంలో శ్రీరామునికి పరమ భక్తుడిగా నిలిచిన హనుమంతుడు అపార బలం, జ్ఞానం, వినయం, సేవాభావానికి ప్రతీక. చిరంజీవిగా భూమిపై ఉండి భక్తులను కాపాడుతున్న దైవంగా కోట్లాది మంది ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామి పంచముఖాలతో దర్శనం ఇచ్చిన క్షేత్రమే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని పంచముఖి క్షేత్రం వద్ద ఉంది. ఈరోజు ఈ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం.

క్షేత్ర దర్శనం పంచముఖి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. అసలు పంచముఖి రూపం ఎలా వచ్చింది అంటే, రామాయణానంతరం జరిగిన ఒక పురాణ గాథ ప్రకారం మహీరావణుడు శ్రీరాముడు లక్ష్మణుడిని పాతాళలోకానికి తీసుకెళ్లాడు. అతన్ని సంహరించాలంటే ఐదు దిక్కుల్లో వెలుగుతున్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పాలి. అప్పుడు హనుమంతుడు ఐదు ముఖాలను ధరించాడు. అవి తూర్పున హనుమాన్ ముఖం, దక్షిణాన నరసింహముఖం, పడమర గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైవైపున హైగ్రీవముఖం. ఈ ఐదు ముఖాలతో మహీరావణుడిని సంహరించి శ్రీరామ లక్ష్మణుల్ని రక్షించాడు హనుమంతుడు.

పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవితంలో అనుబంధం కలిగిన అత్యంత పవిత్రమైన క్షేత్రం. స్థలపురాణం ఏం చెప్తుంది అంటే, శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఈ గుహలో అనేక సంవత్సరాలు తపస్సు చేశారని. వారి తపస్సుకి ప్రసన్నుడైన ఆంజనేయ స్వామి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడని విశ్వాసం. ఆ దర్శన జ్ఞాపకార్థంగానే ఈ క్షేత్రం పంచముఖిగా ప్రసిద్ధి చెందింది.

పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు వింటున్నారు. పంచముఖి ఆంజనేయుని ఐదు ముఖాలు దేనికి ప్రతీకలో తెలుసుకుందాం. హనుమాన్ అనగా తూర్పు ముఖం. ఇది బలం, ధైర్యం, భక్తికి ప్రతీక. నరసింహుడు, ఇది దక్షిణ ముఖం, శత్రు సంహారం, రక్షణకి ప్రతీక. గరుడు అంటే పడమర ముఖం, సర్పదోష నివారణకు ఇది ప్రసిద్ధి. నాలుగవది వరాహస్వామి అంటే ఉత్తరముఖం, ఐశ్వర్యం, భూమి, రక్షణ దీనికి ప్రసిద్ధి. చివరి రూపం హయగ్రీవ రూపం, ఇది పైముఖం, విద్య, జ్ఞానం, ఏకాగ్రత ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.

పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో సహజ రాతి గుహ ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయస్వామితో పాటు శ్రీ రాఘవేంద్రస్వామి తపస్సు చేసిన స్థలాన్ని కూడా భక్తులు తప్పక దర్శిస్తారు. ఇక్కడ స్వామివారి పాదముద్రలు ఉన్నాయని స్థానిక విశ్వాసం. ఆలయ పరిసరాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటాయి.

పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, అర్చన, హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, ప్రత్యేక శనివార పూజలు జరుగుతాయి. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవాలు హనుమాన్ జయంతి, శ్రీరామనవమి. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం ఇంకా శనివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తారు.

పంచముఖి ఆలయానికి వెళ్ళాలి అంటే ముందుగా మంత్రాలయానికి చేరుకోవాలి. అక్కడి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. మంత్రాలయం నుండి ఆటోలు, బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు సమీపంలోనే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శించవచ్చు. అవి శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం, తుంగభద్రా నది, మంచాలమ్మ ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.

పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శిస్తే శని దోష నివారణ, ధైర్యం, ఉద్యోగాభివృద్ధి, విద్యలో పురోగతి, కుటుంబ శాంతి, ఆరోగ్యం, సంతాన సౌభాగ్యం, ఆర్థికాభివృద్ధి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందండి. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తున్న కార్యక్రమం ఆరోగ్య జీవనం. ఈరోజు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం, డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. తప్పక వినండి 7:15 ఆరోగ్య జీవనం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీకెంతో ఇష్టమైన కార్యక్రమం జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా తమకిష్టమైన పాటల్ని అడిగి వినవచ్చు. మరి వినాలి అంటే మా ఫోన్ నెంబర్ 0402324082, నెంబర్ మరొకసారి 0402324085852. ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెప్తున్న పోలీసు చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చి

0: తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
1: आज प्रस्तुत यह विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయల మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 2021 నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థలను దశల వారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలం నుండి పోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ

0: తీవ్రాందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25 నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం. డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో, ఒక వయసు దాటి 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా మనం ఈ మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ అని వింటూ ఉంటాం. కొంత చిన్న వయసులో ఉండే వాళ్ళలో కూడా గమనిస్తూ ఉంటాము. కానీ సహజంగా మన చుట్టుపక్కల చూసినట్లయితే కొంచెం వయసు పైబడిన వాళ్ళల్లో ఈ ఆర్థరైటిస్ సమస్య చూస్తుంటాం. డాక్టర్ గారు, మీరు అటు అలోపతి వైద్య విధానంలోనూ, దాంతోపాటు ఆకుపంక్చర్ వైద్య విధానంలోనూ నిష్ణాతులుగా ఉండి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఈ ఆర్థరైటిస్ విషయంలో సమీకృత వైద్య విధానాన్ని వాడుతూ ఏ రకంగా మనము వారికి ఉపశమనం కలిగించవచ్చు అంటారు?
1: చలి దిసీస్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం, అలోపతి ప్రకారం ఏజింగ్ ప్రాసెస్, డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. ప్రెజర్ పడతా ఉంటే ఆఫ్టర్ పార్టిక్యులర్ ఏజ్ అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి స్పేస్ తగ్గి మనకు సైనువల్ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోయి కార్టిలేజ్ బ్రష్ అయ్యి తర్వాత బోన్ బోన్ టచ్ అయ్యి మనకి పెయిన్స్ వస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది. తర్వాత మనం మెడిసిన్స్ తీసుకుంటూ లాస్ట్లో టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఆస్టియోఆర్థరైటిస్ నీ గురించి మాట్లాడితే. ఇదే ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతుంది బాడీలో, ఎక్కడ లంబర్ స్పాండిలోసిస్ అయినా, సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా, హిప్ జాయింట్లో అయినా, హీల్ పెయిన్ అయినా, ఏదైనా కానీ ఆర్థరైటిస్ మనం అనుకుంటే కనుక డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి అక్కడ స్పేస్ తగ్గి మనకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే వయసుతో పాటు వచ్చే ఈ అరుగుదల కానీ, మార్పుల వల్ల వచ్చే ఆర్థరైటిస్, కొంతకాలానికి అది నిర్లక్ష్యానికి గురైనట్లయితే ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ కానీ, ఏ జాయింట్లో వస్తే ఆ జాయింట్ రీప్లేస్మెంట్ వరకు పోయే పరిస్థితి ఉంటుంది.
1: రీప్లేస్మెంట్ కాదు, అంటే యాక్చువల్గా డిస్క్ బయటకు వస్తే డిస్క్ని కట్ చేసి రెండు బోన్స్ కలిపి ఫ్యూజ్ చేసేస్తారు. మళ్ళీ డిస్క్ ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి వెనుకలో వచ్చే నర్వ్ని ప్రెస్ చేయకుండా.
0: అలోపతిలో ఏ రకమైన ట్రీట్మెంట్ ఆర్థరైటిస్కి ఇవ్వాల్సి ఉంటుంది? దాంతోపాటు ఆకుపంక్చర్ని ఏ విధంగా వాటికి సపోర్ట్ చేయగలం?
1: అలోపతిలో మనం మెడికల్గా చూసుకుంటే కనుక ఎన్ఎస్ఏడ్స్ అంటాం, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవన్నీ పెయిన్ కిల్లర్స్, పేషెంట్కి ఎట్లా మనం ఇవ్వగలుగుతాం దానికి సపోర్ట్ చేస్తూ న్యూరోబియన్ కానీ, మళ్ళీ తర్వాత ప్రిగాబోలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, కార్టిలేజ్ ఫామ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే టాబ్లెట్ వేసినప్పుడు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఏ డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. అలోపతిలో ఆఫ్టర్ ఎ సర్టన్ స్టేజ్, అంటే చాలా రోజులు వాడిన తర్వాత లోకల్గా అక్కడ మనం లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా పిఆర్పి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్గా మనం కొన్ని రోజులు ఉపశమనం కలిగించవచ్చు. దాని తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ట్రీట్మెంట్ అయితే ఒక మోకాళ్ళ నొప్పులకి, ఆస్టియోఆర్థరైటిస్కి అయితే టీకేఆర్

0: హోటల్ని నీ రీప్లేస్మెంట్.
1: అంటే ఉన్నంత వరకు చేతనైనంత వరకు ఉపశమనాన్ని ఇస్తూ నిత్య జీవితంలో ఇబ్బంది కలగకుండా ఈ ఆర్థరైటిస్లో అలోపతి వైద్య విధానంలో సహాయం చేయొచ్చు అంట.
0: చేయొచ్చు, రిపీటెడ్గా మెడిసిన్స్ ఇవ్వాలి.
1: అయితే వీటితో పాటు ఆక్యుపంక్చరు ఏ రకంగా ఈ ట్రీట్మెంట్తో పాటు జోడించి పేషెంట్కి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అంటారు?
0: ఇప్పుడు బాడీలో పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటాము. రిపీటెడ్గా అక్కడ ఫ్రిక్షన్ అవుతుంది కనుక మనకి ఏజింగ్ వల్ల డీజనరేషన్ స్టార్ట్ అవుతుందని చెప్తాం. మనం అక్కడ చక్కటి ఎక్స్రే తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం, అక్కడ ఇన్ఫ్లమేషన్ చూస్తాం, అక్కడ స్పేస్ తగ్గింది చూస్తాం, అక్కడ నర్వ్ ఇంపింజ్మెంట్ చూస్తాం, డిస్క్ బయటకు వచ్చింది చూస్తాం, చాలా క్లారిటీగా చెప్పగలుగుతాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి కొన్ని చాట్లల్లో ఆన్సర్ లేదండి అలోపతిలో.
1: డాక్టర్ గారు, మీరు రకరకాల డయాగ్నోస్టిక్ టెస్ట్లు వీటి గురించి చెప్పారు, ఆర్థరైటిస్ నిర్ధారించుకోవాలంటే ఏ రకమైన టెస్టులు చేసి నిర్ధారించుకోవాలంటారు?
0: సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దానికి పర్టికులర్ సీక్వెన్స్ ఉంది. ఏఎస్ఓ టైటర్ అంటాము, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము, ఇవన్నీ మనకు సిరలాజికల్ డిసార్డర్ కనుక సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత వాటిలలో తెలిసిపోతుంది మనకి ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, ఆర్ఏ పాజిటివ్ ఉందా లేదా అంతా చూసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. అలాపతిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం.
1: ఇది బ్లడ్ టెస్ట్లు.
0: బ్లడ్ టెస్ట్లు ఆర్ఏలో మనము అది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ స్వెల్లింగ్స్ ఉన్నాయి స్మాల్ జాయింట్స్లలో, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్ఏలో నెగిటివ్ ఉంటుంది అనుకోండి, అంటే రిజల్ట్ పాజిటివ్ లేదు, బ్లడ్లో ఆర్ఏలో ఏమి లేదు, నార్మలే ఉంది, బట్ స్టిల్ ఏం చేస్తాం, డయాగ్నోసిస్ సీరో నెగిటివ్ ఆర్ఏ అంటాం. ఒకవేళ ఆర్ఏ పాజిటివ్ అంటే ఆర్ఏ పాజిటివ్ అంటాం.
1: ఇవి కాకుండా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రేలు కానీ సిటీలు కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, అవి ఎప్పుడు అవసరం పడతాయి, దానివల్ల ఏ రకంగా మనకు లాభకరంగా ఉంటుంది?
0: రేడియోలాజికల్గా ఇప్పుడు అంటే పేషెంట్కి ఎంతవరకు డ్యామేజ్ అయింది కనిపించడానికి మనం చూస్తాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లినికల్ సిమ్టమ్స్ తోటి తెలుసుకోవచ్చు, బ్లడ్ టెస్ట్తో తెలుసుకోవచ్చు, అండ్ ఏ జాయింట్లో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది మనం పేషెంట్ చూస్తే క్లినికల్గా కనిపిస్తూనే ఉంటుంది, బట్ స్టిల్ ఆ డెప్త్ తెలుసుకోవడానికి మనం సిటీ చేసుకోవచ్చు, ఎంఆర్ఐ చేయొచ్చు, ప్లెయిన్ ఎక్స్రే కూడా రివీల్ చేస్తుంది. అట్లాగే హిప్ జాయింట్లో కూడా మనకి ప్లెయిన్ ఎక్స్రే, డిజిటల్ ప్లెయిన్ ఎక్స్రే చాలా క్లియర్ ఐడియా ఇస్తుంది ఎంతవరకు హెడ్ మనకి నెక్రోజ్ అయింది అదంతా కూడా.
1: అంటే రోగాన్ని నిర్ధారించడంలో టెస్ట్లు చాలా ఉపకరిస్తాయి కదా.
0: అవునండి
1: డాక్టర్ గారు, ఇలాంటి కండిషన్ నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా మీరు అన్నట్టు అలోపతిలో ఇచ్చే ట్రీట్మెంటు సింప్టమేటిక్గా రిలీఫ్ ఇస్తూ వాళ్ళని నిత్య జీవితంలో ఇబ్బంది పడకుండా చేస్తూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని దీనికి జోడించినప్పుడు ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
0: అక్యుపంక్చర్లో మనము ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి రీజనరేషన్కి స్కోప్ ఉంది. అది ఎట్లా అంటే మనం వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం అక్యుపంక్చర్లో తెలుసుకోవచ్చు అండి. అక్యుపంక్చర్ ప్రకారం కిడ్నీ మెరిడియన్, కిడ్నీ అంటే వాటర్ ఎలిమెంట్ ఎనర్జీ సప్లై చేస్తుంది బోన్స్ అండ్ కార్టిలేజెస్కి. ఈ కిడ్నీ ఎసెన్స్ అనేది మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ఎసెన్స్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఎనర్జీ. మనం ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మెడ నొప్పి వస్తుంది. సో అట్లా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈ కిడ్నీ మెరిడియన్ ఎసెన్స్ ఆ ఫ్యామిలీలో ఎంతెంత పర్సెంటేజ్ ఉందో అదే ఇన్హెరిట్ చేసుకోగలుగుతారు కనుక ఆ ఫ్యామిలీ అంతా అట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ రెగ్యులేటెడ్ టు వాటర్ ఎలిమెంట్ విచ్ సప్లైస్ ఎనర్జీ టు ద బోన్స్ అండ్ కార్టిలేజెస్ అకార్డింగ్ టు అక్యుపంక్చర్. సో ఈ ఎనర్జీ ఒట్టి బోన్స్ అండ్ కార్టిలేజ్కి సప్లై చేయడం కాకుండా ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద స్కాల్ప్ హెయిర్, అట్లాగే ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద సెక్షువల్ ఆర్గాన్స్,
1: రిప్రొడక్టివ్ ఆర్గాన్స్.
0: సో అందుకనే ఈ డిప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎనర్జీ వీటన్నిటికి క్యాటర్ చేస్తూ ఎక్సెస్ స్ట్రెయిన్ ఎక్కడ అవుతుందో, పర్టికులర్గా ఒక టీచర్ ఉన్నారనుకోండి, తనకి మెడ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ట్రక్ డ్రైవర్ ఉన్నాడు అతనికి బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఆ ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఆ డిప్ ఆఫ్ ఎనర్జీలో నుంచి ఎక్కువ రిజర్వ్స్ లేవు కనుక ఎక్సెస్ నరిష్మెంట్ చేయలేదు, ఎక్సెస్ ఎనర్జీ పంపించలేకపోయి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో రూట్ కాజ్ ఆఫ్ ద డీజనరేషన్ ఈజ్ అంటే డిప్లీషన్ ఆఫ్ ద ఎనర్జీ. సో ఈ విషయం మనం ఆక్యుపంక్చర్లో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఇంకా నివారణ కూడా ఈజీ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు చూసుకుందాం, పైన కింద పైన బోన్స్, కింద బోన్స్ హ్యాంగింగ్ జాయింట్, యాక్చువల్లీ నీ జాయింట్ అంతా కూడా లిగమెంట్స్, మళ్ళీ తర్వాత కార్టిలేజెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ కార్టిలేజెస్ లిగమెంట్స్ మధ్యలో సైనోవల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఈ బోన్ నుంచి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, పైన పెటల్లా ఉంటుంది, ఆ మధ్యలో ఉన్న

0: నోవెల్ ఫ్లూయిడ్ అంటే ఆ గ్రీజ్ అంటాం, దాన్ని గమ్ లాంటి సబ్స్టెన్స్, అది మనకు ఫ్రిక్షన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది, జాయింట్లో లుబ్రికేషన్ చేస్తూ ఉంటుంది. సో అది దానిలో స్పేస్ తగ్గిపోయి డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది. అది సైనోవెల్ మెంబ్రెయిన్ కూడా ఫ్లూయిడ్ ఫామ్ కాకుండా మనకి ఆ డ్రైనెస్ స్టేట్ అయ్యి గ్రాడ్యువల్గా స్పేస్ తగ్గి మనకు ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి మనకి డిజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హోల్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, అక్కడ వేర్ అండ్ టెర్ ఎక్కువ ఉంది ఆ జాయింట్లో. సో మనం అక్కడికి ఎనర్జీని మనం గషిం చేయగలిగితే ఆ వేర్ అండ్ టెర్ తగ్గుతుంది, బికాస్ ఇనఫ్ ఎనర్జీ రాగానే ఆ డిజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ డూ. మోకాళ్ళ నొప్పులు ఉంటే దాని చుట్టూ ఉన్న మెరిడియన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం, అక్కడ ఉన్న లోకల్ మెరిడియన్ సప్లైని మనం సమతుల్యపరుస్తాం, దాన్ని హార్మోనైజ్ చేస్తాం, దాన్ని ఫ్రీ చేస్తాం, ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తాం. అక్కడ కుంచుకుపోతూ ఆ మెరిడియన్లో ఎనర్జీ ఫ్రీగా ప్రవహించదు. అట్లాగే ఎడిమా పాయింట్స్ ఉన్నాయి బాడీలో, మళ్ళీ తర్వాత కిడ్నీ ఎసెన్స్ నుంచి కిడ్నీ మెరిడియన్ నుంచి మనం బోన్స్కి ఎక్కువ ఎనర్జీ పంపించే అవకాశం ఉంది కనుక కిడ్నీ పాయింట్స్ తీసుకుంటాం. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ అంటాం, డిజిటల్ పాయింట్స్ అంటాం, అవన్నీ పాయింట్స్ సహాయంతో అక్కడ ఎనర్జీ ఘర్షణ అయ్యేటట్టు చూస్తాం. సో ఎన్ని విధాలు మనం అక్కడ ఎనర్జీ ఘర్షణ చేస్తున్నాము, ఎడిమా తగ్గిస్తున్నాము, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల దేనివల్ల అయితే అక్కడ మనకి డీజనరేషన్ వస్తుందో వాటన్నిటిని మనం ట్యాకిల్ చేస్తూ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ద్వారా మనం అక్కడ ఎనర్జీని ఘర్షణ చేయగలిగితే కనుక డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. అంటే వి ఇండైరెక్ట్లీ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఏదైతే డిమాండ్ మీట్ కాక మనకి డీజనరేషన్ స్టార్ట్ అయిందో, డిమాండ్ మీట్ అయ్యేంత ఎనర్జీ మనం అక్కడ సప్లై చేయగలిగితే కనుక డీజనరేషన్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇంకా ఎనర్జీ మనం ఘషిం చేయగలిగితే రీజనరేషన్కి కూడా స్కోప్ ఉంది. సైనోవెల్ ఫ్లూయిడ్ ఉన్న స్పేస్లోనే సైనోవెల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ లిటిల్ స్పేస్లో సైనోవెల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఫ్రిక్షన్ తగ్గిన ఆ మూమెంట్లో ఆస్టిఫైట్స్ కట్ అవుతాయి, లోపల కట్ అయ్యి మనకు కావాల్సినంత స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం కనుక ఆ పెయిన్ అప్పటికప్పుడు తగ్గడమే కాకుండా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇట్లాంటి సైన్సెస్ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లోకల్గా మనం అలోపతి మెడిసిన్స్ ఇచ్చి పెయిన్ తగ్గించినా కానీ మనం అక్యుపంక్చర్ సహాయం ఎంతైనా తీసుకోవచ్చు. డెఫినెట్గా మనం సర్జరీ కూడా అవాయిడ్ చేసేంత మంచి రిజల్ట్ ఇవ్వచ్చు అండి. క్లినికల్ ప్రాక్టీషనర్గా నేను ఈ 38 ఇయర్స్ అక్యుపంక్చర్ ప్రాక్టీస్లో నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఏ ఆస్టియోఆర్థరైటిస్ నీ వాళ్ళకు వచ్చినప్పుడు ఇప్పటివరకు ఏ ఒక్క సింగిల్ పర్సన్ని కూడా నేను సర్జరీకి పంపించలేదు. అవసరం పడలేదు. మనం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అలోపతి వాడుతూ మనం లోపల నుంచి డిసీజ్ని క్యూర్ చేయడానికి మటుకు అక్యుపంక్చర్ సహాయం తీసుకోవచ్చండి.
1: డాక్టర్ గారు, ఒక అపోహ ఉంది ప్రజల్లో, ఒక వైద్య విధానం వాడేటప్పుడు ఇంకో వైద్య విధానాన్ని అనుసరించొద్దు, చేస్తే వికటించే అవకాశం ఉందంటారు. అయితే ముఖ్యంగా మీరు అలోపతి ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఈ అలోపతి వైద్య విధానంలో కావలసిన రిలీఫ్ పేషెంట్ అవసరాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తూ ఇలా ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని వాడడం వల్ల ఏదైనా సమస్యాత్మకంగా ఉంటుందా లేదంటే పూర్తిగా ఉపయోగకరంగానే ఉంటుందంటారా?
0: అక్యుపంక్చర్లో ఎటువంటి మందులు వాడం కదా మనం, సో దీంట్లో ప్రాబ్లం ఏముండదండి. అక్యుపంక్చర్లో మనం మెడిసిన్స్ ఏమి వాడం కనుక అలోపతి మెడిసిన్స్ ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు వాడుకోవచ్చు డెఫినెట్గా. కానీ స్టీరాయిడ్స్ వాడుతుంటాం చూడండి, స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటే స్టీరాయిడ్స్ వాడాల్సిన స్టేజ్ నుంచి పేషెంట్కి స్టీరాయిడ్ వాడకపోతే ఆ నొప్పి తగ్గదు అనుకుంటే అట్లాంటి వాళ్ళలో కొంచెం అక్యుపంక్చర్ రిజల్ట్స్ కూడా డిలే అవుతాయి. కానీ తప్పదు వాడాల్సిన పరిస్థితిలో స్టీరాయిడ్ డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఏవైతే మందులు వాడుతున్నారో పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ డెఫినెట్గా అతి అంటే కొన్ని కొంతకాలంలోనే ఆ పెయిన్ తగ్గడుతాయి కనుక ఆటోమేటిక్గా పేషెంట్ ట్యాబ్లెట్స్ అన్నీ తగ్గిస్తూ బంద్ చేస్తారు. మేము బంద్ చేయమని చెప్పాము, ట్యాబ్లెట్స్ వాడుతూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. డెఫినెట్గా పెయిన్ తగ్గుతూ ఉంటే రిలీఫ్ తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి.
1: అలోపతి వైద్య విధానంలో ఆర్థరైటిస్ విషయంలో డాక్టర్ గారు సూచించిన మేరకు వైద్యం కొనసాగిస్తూ మీరన్నట్టుగా ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్లయితే డిస్కంఫర్ట్ కానీ తగ్గుతూ వస్తుంటే గ్రాడ్యువల్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడడం కూడా తగ్గిస్తూ మీరన్నట్టు ఆ డీజనరేషన్ ప్రాసెస్ని తగ్గించడం వల్ల పెయిన్ తగ్గుతుంది, అలాగే కొన్ని సందర్భాల్లో రీజనరేషన్ ప్రాసెస్ కూడా మొదలైపోయి పూర్తిగా ఈ సమస్యలోంచి ఉపశమనం పొంది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు.
0: అవునండి,
1: మామూలుగా ఒక మాట అంటుంటారు, మనల్ని బాగు చేసిన వాడే భగవంతుడని. కాబట్టి ఒకటి కాక రెండు వైద్య విధానాలని సమీకృతం చేసుకొని పూర్తిగా రిలీఫ్ పొందే ప్రయత్నం చేయడంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది బహుళ ప్రాచుర్యం

0: ఆస్ట్రేలియాలోకి వచ్చింది. ఆర్థరైటిస్ విషయంలో అటు అలోపతి డాక్టర్ వైద్య విధానంలో మెడిసిన్స్ తీసుకుంటూ, ఆకుపంక్చర్ వైద్య విధానం ఎరిగిన నిష్ణాతుడైన వైద్యుడి పర్యవేక్షణలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్తే అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం అనే అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకుసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:31. ఇప్పుడు జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324 0885 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. జనరంజనిలో మొదటగా వచ్చిన రిక్వెస్ట్, జమితా చిత్రం నుంచి పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు అనే పాటను వినిపించమంటున్నారు మణికొండ నుండి జయ, శ్రీకాంత్, శేషు. అలాగే మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరి కోసం జమీందార్ చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి చలపతిరావు సంగీతం అందించారు.
1: పలకరించితేనే ఉలికి ఉలికి పడ

మీరు వింటున్నారు జనరంజని ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జనరంజని కార్యక్రమంలో వేటా మూవీ నుండి ఓ రాణి మహారాణి అనే పాటను వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, లెనీషా, రేష్వంత్, అవిష్క, అంజిత, ఆర్నిక హైదరాబాద్ నుండి కోరుతున్నారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాళ్ళు, చంద్రశేఖర్, శ్రీకాంత్ వీరందరూ వేటా చిత్రం నుంచి ఓరాని మారాని అనే పాటను వినిపించమని కోరుతున్నారు. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల. వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎలుగందుల నుండి పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్, వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్. వీరి కోసం గలగల పారుతున్నా అనే సాంగ్.

0: ఈ పాటను బేస్ చేసుకుని మహేష్ బాబు నటించిన మూవీలో కూడా ఈ పాటను పెట్టినట్టున్నారు. అయితే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మరి మీకు నచ్చిన పాటను మీరు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి, మీ పేరుని జతపరిచి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది ముద్దమందారం చిత్రం నుంచి ఒక మంచి పాట. ఈ పాటను కోరిన వారు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం, ప్రదీప్ కుమార్, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్.

0: సైన్సెస్ కి సంబంధించిన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. సమయం 7:52. నేను మీ రోజు జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324 0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును చెత్తపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు జరిగిన కథా చిత్రం నుంచి భలే మంచి రోజు అనే పాటను వినిపించమంటున్నారు రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుండి. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. పెద్దంబర్పేట్ నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ. వీరికోసం జరిగిన కథ చిత్రంలోంచి ఘంటసాల ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఘంటసాల సంగీతం అందించారు.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: अब गरीबों की जय बन गई है।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీరు మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాటని కోరిన శ్రోతలు జయసుధా చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి మాధవరెడ్డి చౌరస్తా, మాధవరెడ్డి చౌరస్తా నుండి ఓకే, బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘు, విభాస్, విభు. వీరి కోసం జయసుధా చిత్రం నుంచి జయచంద్రన్, సుశీల ఆలపించిన పాట. దాసరి నారాయణరావు సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు.

0: సమయం 8:22. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని జనరంజని కార్యక్రమంలో వినాలి అనుకుంటే 0402342485252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు మాకు స్వర్ణకమలం చిత్రం నుంచి గల్లు గల్లు అనే పాటను వినిపించండి అంటున్నారు. నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. అలాగే భువనగిరి మండలం రాజగిరి విలేజ్ నుండి మాదసు సత్యనారాయణ, కవిత. వీరి కోసం స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట సిరివేనెల సాహిత్యానికి ఇరలయరాజా సంగీతం.
1: గల్లు గల్లు గల్లు మంటు మెరు పల్లె తుళ్ళు జల్లు జల్లు జల్లు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట సంకీర్తన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు సంజిత, శాంతి, జాన్సన్ బేగంపేట హైదరాబాద్ నుండి, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, రామ్ చరణ్.

సమయం 8:32 మీరు వింటున్నారు జనరంజని. ఇది ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రోజీ. తరువాతి పాటని కోరుతున్న శ్రోతలు లంకేశ్వరుడు చిత్రం నుంచి జీవమని కొండగాలి అనే పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను. నోముల గ్రామం రంగారెడ్డి జిల్లా నుంచి రాచకొండ కార్తీక్ చారి మరియు వారి కుటుంబ సభ్యులు. వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు ప్రేరాలు పిలిచింది చిత్రం నుంచి కేఎస్ చిత్ర శ్రీనివాస్ ఆలపించిన పాట. ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరినవారు మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుండి శృతి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిన్న చెర్లపల్లి డాక్టర్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత కుమారుడు భరత్ కుమార్, అమ్మ అమృతమ్మ బోయినపల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ మనవడు రయాంజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయిషా.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: జనరంజనిలో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు లీలా చందానగర్ నుంచి, వీరు రంగున్ రౌడీ చిత్రం నుంచి ఓజాబిలి అనే పాటని వినిపించమని కోరుతున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అలాగే జిల్లలగూడ నుండి హరినాథ్, పీర్సాదిగూడ నుంచి అనీష్, స్మైలీ, పెద్దరాజు, విను మరియు వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం రంగున్ రౌడీ చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన మెచ్చిన పాటలు వింటున్నారు. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324085252 అనే నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి, పాట వివరాలతో పాటు మీ పేరును జత చేసి. తర్వాతి పాట సంపంగి చిత్రం నుంచి వరికుప్పల యాదగిరి ఆలపించిన పాట. వరికుప్పల యాదగిరి సాహిత్యానికి గంటాడి కృష్ణ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మండలం చిట్టం పహాడ్ విలేజ్ నుండి నరసింహ, కళావతి, చెర్రి, రిక్కి, బిఎన్ రెడ్డి, చైతన్యనగర్ నుండి జగన్నాథ్, సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: జనరంజని కార్యక్రమంలో చివరిగా రుద్రనేత్ర చిత్రం నుంచి ఖజురహోలో కసి అనే పాటను వినిపించమని కోరుతున్నారు విశాఖపట్నం పెద్ద గన్యాడ నుండి శ్రీనివాసరాజు, కృష్ణశ్రీ, విమల, తన్మయ్ సాయి, దక్ష సాయి. రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేయ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:30 మరికొద్ది క్షణాలు ముంబై నుండి రిలే వింటారు.
1: సబ్ కుశల్ మంగల్ ఇస్ ఫిల్మ్ కా గీత ఆప్ సున్ రహే థే, ఆవాజే సోనూ కక్కర్ ఔర్ వందనా సక్సేనా కి థీ, సమీర్ అంజాన్ కే బోల్ థే. ఔర్ ఇస్ గానే కే పహలే జో గానా ఆప్నే సునా థా ఉసే హమ్నే లియా థా ఫిల్మ్ కిసీ కా భాయి కిసీ కే జాన్ సే.

ఈ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56.82 కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC 2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని తెలిపారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్బోర్డ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 6 ఆగస్టు వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఎంపీ డికే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం జోన్ అభివృద్ధికై 38.1 కోట్ల రూపాయలు, భోంగీర్ ఫోర్ట్ ఎక్స్

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మరికొద్ది క్షణాల్లో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ప్రేమలో పడిన మనసు చిన్న చిన్న క్షణాల్లోనే పెద్ద పెద్ద ఆనందాలని వెతుక్కుంటుంది. ఒక చిన్న చూపు, ఓ చిరునవ్వు, ఓ మధురమైన పలకరింపు, ఇవే ప్రేమను మరింత అందంగా మారుస్తాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావాలను మధురమైన పదాలతో, మనసును హత్తుకునే స్వరంతో మన ముందుకు తీసుకొచ్చిన అందమైన గీతం ఇప్పుడు మీకోసం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చిత్రంలోని ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, భాస్కర్ మెట్ల సాహిత్యం రాశారు. అనురాగ్ కుల్కర్ణి తన మధుర గానంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2020 నుండి 2025 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటల్ని మీరు కూడా వినాలి అనుకుంటే 0402324082 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తరువాతి పాటని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరు ఉప్పెనా చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు.

0: మీరు విన్న ఈ పాటని ఆలపించిన వారు జావేద్ అలీ, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట లవ్ స్టోరీ చిత్రం నుంచి మంగ్లి పాడిన పాట. సిద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, ఇబ్రహీంపట్నం ఆదిపట్ల కరాడి నుండి గోపీకృష్ణ, ఉమావతి, ఎం వెంకటేష్ నందిపేట నుండి హస్తినాపురం, ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్.

గ్రీన్ హిట్స్లో మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరపు మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమా నుండి పాటలు. అయితే మీకు నచ్చిన పాటను మీరు కూడా వినాలి అని అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మేము మీరు అడిగిన పాటని వినిపిస్తాము. ఇప్పుడు మేము వినిపించబోతున్నాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట. దేవ్ పవార్ సాహిత్యానికి, భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కీసర మండలం వికలాంగుల కాలనీ నుండి చిట్టి సంతోష్, పప్పు, వినయ్, అలాగే వరంగల్ కాశీ బుగ్గ నుండి రామచంద్రం, సుమతి, నాగరాజు, శివకృష్ణ, దీప్తి, అంజనీ, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వీరి కోసం ఈ పాట.

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాట హాయ్ నాన్న చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సీతారా కృష్ణ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రవళి, నాగనిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములుకపల్లి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324285 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 వరకు విడుదలైనటువంటి సినిమాల్లో నుండి పాటలు. అయితే ఇప్పుడు మనం వింటున్నాం అలవైకుంఠపురంలో చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి మంగళి పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఎస్ఎస్ తామన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, తనిష్క. భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదా, సువిజయ. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. జబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. వీరి కోసం ఈ పాట.
2: ఏ బ్రదర్ రాపమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి జోష్ఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. తర్వాత మీకోసం వచ్చేస్తుంది పుష్ప చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ధర్మవరం నుండి, పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత. వలగుండి మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి. ఇప్పుడు ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. మీరు కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వినాలి అనుకుంటే 0402324852 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాట మేము ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘవిబాస్, విబ్బు. అలాగే ఇదే పాటని వినిపించండి.

అంటున్నారు. ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికాశ్రీ, హర్షతేజ్. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్. వీరి కోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, తరాలపల్లి హనుమకొండ జిల్లా నుండి, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, పద్మశాలి చేనేత సంఘం నుండి, హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్లపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంబయ్య, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 వరకు గడువు ఉందని పార్లమెంట్లో వెల్లడించింది. టెట్పై 2025లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని తెలిపింది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్టాల అమలు సంస్థల అధికారులు, నిపుణులు పాల్గొంటారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ అని, ప్రభుత్వానికి ఇళ్లను కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ భయంతో నగరంలో ఇల్లు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు.

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈరోజు బంగారు బోనం సమర్పించనున్నట్లు దేవాలయాల చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. సప్త బంగారు బోనంలో భాగంగా 7 దేవాలయాలకు 7 బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మంగళవారం బయోపిక్ ప్రత్యేకానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఏ బయోపిక్ విశేషాలు చెప్పబోతున్నాను అని ఎదురుచూస్తున్నారు కదా. ఈరోజు చెప్పబోయే బయోపిక్ నిజంగా మన తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం. శతాబ్దం క్రితం చీకటి గదిలో తెల్లటి తెరపై బొమ్మలు కదులుతుంటే గోడ మీద బొమ్మని ఆశ్చర్యంగా చూసిన ఆ రోజు నుండి గ్రాఫిక్స్, ఏఐ విజువల్స్ అంటూ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద స్క్రీన్స్లో బొమ్మని చూస్తున్న ఈరోజు వరకు మన చలనచిత్రాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి ఆ మార్పులు ఊరికనే రాలేదు కదా. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటి ఆస్కార్ వేదిక వరకు ప్రయాణం అద్భుతం, వావ్ అనిపిస్తుంది కదా. కానీ అసలు ఈ సినిమాని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరు? తెలుగు సినిమాకు ఊపిరిపోసిన వ్యక్తి, తెలుగు చలనచిత్ర పితామహుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కు మెసేజ్ చేయండి. మరి ఈరోజు బయోపిక్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: చదువు సంస్కారం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన పాట ఎంత అద్భుతమైన పాట. మరి సి నారాయణ రెడ్డి గారి రచన. ఈరోజు బయోపిక్ ఎంతో ప్రత్యేకం, మరి మీరు గుర్తుపట్టగలరా అని అడిగితే చాలామంది శ్రోతలు స్పందించారు. మరి వారి జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. ఇంతకీ ఎవరెవరు స్పందించారంటే వడ్లమాని రవికుమార్ గారు, బాలకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, ఇక నాగ్నాథ్ గుప్తా గారు కీసర్ మండలం గోధుమకుంట నుండి, బండి కృష్ణగౌడ్ గారు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి, ధనరాజ్ సునీత, ఇంకా సుశ్రుత హిమాయత్ నగర్ నుండి కూడా స్పందించారు. ఎస్, మీరు గెస్ట్ చేసిన బయోపిక్ అక్షరాల నిజం. ఈరోజు ఆ బయోపిక్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి
0: తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారి బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి. మన మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. తెలుగు సినిమా బ్రతికున్నంతకాలం, థియేటర్లలో ప్రొజెక్టర్ వెలుగులు వెలిగినంతకాలం రఘుపతి వెంకయ్యనాయుడు గారి పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయం. సినిమా కోసం ఆయన వేసిన పునాది సుస్థిరమనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని రఘుపతి వెంకయ్య పేరు మీద అందిస్తున్నారు. సినిమాకి వారు చేసిన కృషిని చెప్పుకుంటూ ఈరోజు ఇంకా ప్రత్యేకంగా వారి పురస్కారం అందుకున్న కళాకారుల పాటలు విందాం.

మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి భానుమతి గారు వాణిజయరామ్ గారు ఆలపించిన పాట విన్నారు. ఇందాక చెప్పాను కదా, మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు గారి బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. దానితో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారుల చిత్రాల నుండి పాటలు విందాం మరింత ప్రత్యేకంగా. మరి మచిలీపట్నం ఇందాక విన్న పాట మంగమ్మ గారి మనవడిలో భానుమతి గారు పాడారన్నాను కదా, భానుమతి గారు తొలి మహిళా పురస్కార గ్రహీత, రఘుపతి వెంకయ్య గారు పురస్కారం అందుకున్న తొలి మహిళా గ్రహీత అన్నమాట. మచిలీపట్నం 1869 అక్టోబర్ 15 జన్మించారు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు. చదువు కన్నా చిన్నప్పటి నుండి చిత్రకళ శిల్పాలు చెక్కడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అందుకనే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని మద్రాసు వెళ్లారు. మెళకువలు అన్నీ నేర్చుకున్నారు. కేవలం 3 రూపాయలతో మొట్టమొదటి ఫోటో స్టూడియోని పెట్టారట మద్రాసులో. ఇక దేశంలోనే 1 స్థానానికి చేరింది వారు పెట్టిన ఫోటో స్టూడియో. అది ఆషామాషి ఫోటో స్టూడియో కాదు, ఎందుకంటే బ్రిటిష్ పాలకులు, విదేశీ రాయబారులు, భారతదేశంలో ఉన్న వివిధ సంస్థానాల రాజులు తమ ఫోటోలను దిగడానికి ఆ స్టూడియో ముందు క్యూ కట్టేవారట.

మరి శ్రోతలకి ఒక చిక్కు ప్రశ్న వేయాలి. నేను వినిపించే పాటలు, ఆ పాటలు సంబంధించిన ఆ సినిమాల్లో వారికి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారులు ఉన్నారని చెప్పాను కదా, ఎవరికి నేను వినిపించే పాటకి సంబంధించిన సినిమాలో ఆ పురస్కారం వచ్చిందో మీరు గుర్తుపట్టి నాకు మెసేజ్ చేయండి. ఇది ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఫోటో స్టూడియో పెట్టారు, చాలామంది క్యూ కడుతున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు. ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు రఘుపతి వెంకయ్య గారి ఆలోచన ఎలా మళ్ళింది చెప్తాను. దాదాపు 100 ఏళ్ల క్రితం పైమాటే 1909 సంవత్సరంలో ఒక వార్తాపత్రికలో చూసిన క్రోనో మెగా ఫోన్ గురించి వార్త వారిని ఆలోచనలో పడేసింది. ఆ పరికరం ద్వారా బొమ్మలు తెరపై కదులుతాయని అని తెలుసుకొని అది సినిమాగా చూపించాలి మన వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా చూపించాలని చాలా కలలు కన్నారు వెంకయ్య గారు. మరి ఏం చేశారు వెంటనే, లండన్ నుండి సుమారు 30,000 రూపాయలు భారీ ఖర్చుతో క్రోనో మెగా ఫోన్ అనే పరికరాన్ని కొనుగోలు చేశారు. ఒకటి చెప్పన, అప్పట్లో 30,000 అని ఇమాజిన్, 1909 సంవత్సరంలో 30,000 అంటే ఇప్పటి రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలతో సమానం కదా. అలాగా వారు సినిమా ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు ఆలోచన మళ్ళింది. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను.

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. మరి నేను ఇందాకలా ఒక పాట వినిపించాను, శివరంజని చిత్రం నుండి ఆ పాట వినిపించాను. చాలామంది శ్రోతలు స్పందించారు, శివరంజని పాట మీరు వినిపించారు, దాసరి నారాయణరావు గారు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారంటూ మనకి సందేశం పంపించారు. జగదీష్ గారు యూసుఫ్ గూడ నుండి, అలాగే ధర్మరం నుండి పార్థసారథి నగర్ నుండి రవి గారు, ఉమాదేవి గారు, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుండి పంపించారు. మరి ఈ ఈ పాట వినిపించాను కదా, ఈ పాటలో ఈ పాటకి సంబంధించి ఎవరికి వచ్చింది రఘుపతి వెంకయ్య పురస్కారం? గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఇక మరి క్రోనో మెగాఫోన్ కొన్నారు వెంకయ్య గారు. ఏం చేశారు అంటే మద్రాస్ వీధుల్లో గుడారాలు వేసి సినిమాని, కదిలే బొమ్మల్ని పరిచయం చేశారు. ఆశ్చర్యపోయారు అందరూ, ఎందుకంటే అప్పటి వరకు అసలు ప్రజలు కదిలే బొమ్మలు ఇలా ఉంటాయని చూడలేదు. కొంతమంది అయితే అవి చూసి భయపడి పారిపోయారట కూడా. ఇక అక్కడితో ఆగలేదు వారి ప్రయాణం. భారతదేశం అంతటా టెంట్లు వేసి ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశంలోనే కాదు, సిలోన్, బర్మా దేశాల్లో కూడా ఈ సినిమాని చూపించారు. మరి అక్కడితో ఆగలేదు, ఇంకా వేరే ఆలోచనలో పడిపారు. ఏంటి ఆలోచన చెప్తాను.

గుర్తుకొస్తున్నాయి ఉంటున్నారు. స్టూడియోల సమయం 11:31 దాటి 41 సెకండ్లు. చాలా మంది శ్రోతలు స్పందిస్తున్నారు. మరి ఈ పాట విన్నాక నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారు. నాగేశ్వరరావు గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు అంటూ మనకి అనిత గారు, బాలకృష్ణ గారు సందేశం పంపించారు. అలాగే కదిరి శ్యామ్ గారు కూడా మనకి సందేశం పంపించారు. మరి ఇందాకలా ఆలోచనలో పడ్డారు, ఏంటి ఆలోచన, ఎన్నాళ్ళు ఇలా గుడారాల్లో సినిమాలు చూపిస్తాము, ఏది ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారన్నాను కదా, అందరూ కూర్చొని సినిమా చూడాలి ఆ ఆలోచనతో మద్రాసులో మౌంట్ రోడ్లో 1913లో గేటీ థియేటర్ నిర్మించారు వెంకయ్య గారు. మద్రాసులో భారతీయులు నిర్మించిన తొలి సినిమా హాల్ ఆ తర్వాత వరుసగా విజయ పరంపర సాగింది. ఎందుకంటే 13లో గేటీ నిర్మిస్తే 14లో క్రౌన్ థియేటర్, 15లో గ్లోబ్ థియేటర్, ఇక ఓన్లీ మద్రాసుకే పరిమితం కాలేదు ఆయన, మదురైలో ఇంపీరియల్ థియేటర్ నిర్మించారు.

0: ఇలాంటి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఎందుకు? మన సంపద బ్రిటిష్ వారికి ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన సినిమాని మనమే తీయాలనుకున్నారు రఘుపతి వెంకయ్య గారు. మరి సినిమా తీసే మేధస్సేమో ఆయనకి లేదు, ఎందుకంటే సినిమా తీసే పరిజ్ఞానం వారికి లేదు. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారి కొడుకైన ఆర్ఎస్ ప్రకాష్ గారిని ఈ పరిజ్ఞానం, సినిమా పరిజ్ఞానం నేర్చుకోమని విదేశాలకు పంపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

మంది స్వర్ణలత గారు మనకి సందేశాలు పంపిస్తున్నారు. అవును, గోరంత దీపం నుంచి ఆ పాట విన్నాం. దీంట్లో దీనికి సంబంధించి బాపు రమణ గారికి, వాణిశ్రీ గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కార అవార్డు గ్రహీతలే. మరి ఇక మనం బయోపిక్ విశేషానికి వస్తే, ప్రకాష్ గారినేమో విదేశాలకు పంపించారు కదా, ఆయన కుమారుడైన ప్రకాష్ గారిని. ప్రకాష్ తిరిగి వచ్చాక 1920లో తొలి తెలుగు సినిమా నిర్మాణం కోసం స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే స్టూడియోని నెలకొల్పారు రఘుపతి వెంకయ్య గారు. అప్పట్లో కరెంట్ అంత ఎక్కువగా ఉండేది కాదు, మరి కరెంట్ లేకుండా షూటింగ్ ఎలా చేస్తారు? దానికి కూడా ఒక అద్భుతమైన ప్రక్రియని కనిపెట్టారు రఘుపతి వెంకయ్య గారు. ఏం చేసేవారు ఒకటి తెలుసా? సూర్యకాంతికి అద్దాలు ఎదురుగుండా పెట్టి షూటింగ్ చేసే కొత్త ప్రక్రియకు నాంది పలికారు. వావ్ అనిపిస్తుంది కదా, గుర్తు ఊహించండి, కరెంటు లేకుండా సినిమా షూటింగా? నిజంగానే గొప్ప విషయమే. మరి అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని, అంటే మొత్తం స్టూడియోలో అంతా పైకప్పులన్నీ అద్దాలతో నింపేశారనమాట. అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని గ్లాస్ స్టూడియోగా పిలవడం మొదలెట్టారు. ఇక ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో అద్భుతమైన ముఖ్య సినిమాలను షూటింగ్ పూర్తి చేశారు. ఆ కాలంలోనే, అంటే 1920ల కాలంలోనే విదేశీయులకు తమ సినిమాలను ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగువారి సత్తా ఏంటో చూపించారు వారిద్దరూ.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ ప్రత్యేకం ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది శ్రోతలు స్పందిస్తున్నారో మరి ఇప్పుడు విన్నాం గోరంత దీపం చిత్రం నుండి ఆ పాట. చాలామంది మాకు వాణిశ్రీ గారు కనిపిస్తున్నారు, వాణిశ్రీ గారు గుర్తొచ్చారు, బాపు గారు మళ్ళీపూడి వెంకటరమణ గారు గుర్తొచ్చారంటూ, జగదీష్ గారు, అనిత గారు, తర్వాత రవికుమార్ గారు, మంగభాస్కర్ గారు, ఇంకా చాలా

0: అనువాదము సలుపు పరమ పదము.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం 11:42 దాటి 46 సెకండ్లు. వారు ఎప్పుడూ ఒకటే విశ్వసించేవారు, రఘుపతి వెంకయ్య గారు. సినిమా సమాజాన్ని మారుస్తుంది, సినిమా ప్రపంచాన్ని శాసిస్తుంది. అలాంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులు వెయ్యాలి అనుకున్నారు, వేసి చూపించారు. ఇక వారు ఒకటే చెప్తారు, అంటే సినిమాలో ఇదంతా జరుగుతూ ఉంటుంది, సినిమాలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ. వారు చెప్తారు, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో చిత్రరేఖ, సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస అంటూ తన జీవితాన్ని కళకి అంకితం చేశారు రఘుపతి వెంకయ్య గారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. వారి సమకాలీనులైన ప్రసిద్ధ చిత్రకారులైన రాజా రవివర్మ, దాదాసాహెబ్ ఫాల్కే గారితో కూడా ఎంతో ఆత్మీయ సంబంధం ఉండేదిట రఘుపతి వెంకయ్య గారికి. అలా 19వ శతాబ్దపు మొదట్లోనే సినిమా పరిధిని గుర్తించిన మేధావి రఘుపతి వెంకయ్య. మూకీ సినిమా నుండి టాకీ సినిమా వరకు ఎదిగిన తెలుగు సినిమా గురించి అత్యద్భుతంగా వర్ణించిన బయోపిక్ చిత్రం ఈ రఘుపతి వెంకయ్య నాయుడు. ఇదంతా ఎంతో బాగా చూపించారు సినిమాలో కూడా. ఇంకొక విశేషం ఏంటంటే, మరి వారిని స్మరించుకుంటూ మన తెలుగు సినిమా వేగుచుక్కైన రఘుపతి వెంకయ్య నాయుడు గారి విగ్రహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుటగా ఉంచారన్నమాట. అలాగా మనం వారి రుణం తీర్చుకోగలుగుతున్నాం అంటారు తెలుగు సినిమా విశ్లేషకులు.
2: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనకి నాగరాజ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ప్రకాష్ గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారన్నారు. అవును, ఒక్క చిత్రమే కాదు, వారు స్టూడియోలో నిర్మించిన స్టూడియోలో 4 సినిమాలను నిర్మించారు. దాంట్లో భీష్మ ప్రతిజ్ఞ చిత్రంలో స్వయంగా రఘుపతి వెంకయ్య నాయుడు గారే భీష్మ పాత్రను కూడా పోషించారన్నమాట. ఇక బయోపిక్ చిత్ర విశేషాలకు వస్తే, మందవ సతీష్ బాబు గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బాబ్జీ. 2012లో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ 2013లో పూర్తి చేశారు. కానీ ఎన్నో అడ్డంకులు, సినిమా రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదుట. తర్వాత దాసనారాయణరావు గారు ముందుకొచ్చారు, నేను సినిమా తీసుకుంటాను, రిలీజ్ చేస్తానని. కానీ అకస్మాత్తుగా వారి మరణం వల్ల ఆ సినిమాని కూడా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత 2019 నవంబర్ 29 విడుదల చేశారు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ చిత్రాన్ని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవ్వరూ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోకుండా నటించారు. హీరో నరేష్ రఘుపతి వెంకయ్య పాత్రలో జీవించారని చెప్పాలి. ఎందుకంటే అచ్చంగా వెంకయ్య నాయుడు గారి ఆలోచనలు, నడక, బాడీ లాంగ్వేజ్ని ఎంతో దర్పంగా గర్వంగా అనుసరించి నటించారు నరేష్. తనికేళ్ల భరణి గారు, వాహిని, మహర్షి రాఘవ గారు కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కమర్షియల్గా అంత హిట్ కాకపోవచ్చు, కానీ మన తెలుగు మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. మరి అందుకే మరి ఆ బయోపిక్ని మర్చిపోకుండా మనం కూడా గుర్తు చేసుకుంటున్నాము.

0: అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాం కదా. చాలామంది శ్రోతలు ప్రతి పాటకి స్పందించి మరి ఈ పాటకి సంబంధించిన ఎవరికి రఘుపతి వెంకయ్య పురస్కారం వచ్చిందో రాస్తున్నారు. విజయ నిర్మల్ గారికి వెంకయ్య పురస్కారం వచ్చింది, రఘుపతి వెంకయ్య గారి పురస్కారం అంటూ జగదీష్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా వేము నరసింహరావు గారు, అనిత గారు, సుశ్రుత గారు ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. మరి చాలామందికి అద్భుతమైన నటనని కనబరిచిన వారికి, ఎంతో విశేష సేవలు అందించిన వారికి మరి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. అయితే ఇంకొక ముఖ్య విశేషం కూడా చెప్పుకోవాలి. పి పుల్లయ్య, వైవీరావు లాంటి ఎంతోమంది వెంకయ్య గారి అబ్బాయి అయిన సూర్యప్రకాష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ చలనచిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంత గొప్పదో, మన తెలుగు చిత్రానికి సంబంధించి రఘుపతి వెంకయ్య పురస్కారం అంతటి గుర్తింపు కలది. ఇంత మహాత్ముడు కూడా, ఇంత గొప్పవాడు కూడా చివరి రోజుల్లో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించారు. ఎందుకంటే ఆయన ఆస్తుల్ని త్యాగం చేశారు. లండన్ నుండి ఈ సినిమాకి సంబంధించిన పరికరాలని తీసుకురావడానికి, అతిపెద్ద థియేటర్లు కట్టడానికి ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అమ్మేశారట. మరి ఒకప్పుడు మహారాజులా బతికిన చలనచిత్ర పితామహుడు సినిమా పరిశ్రమకు పునాది వేసి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని 1941 మార్చి 15న శాశ్వతంగా మనందరికీ దూరమయ్యారు. కానీ వారు వేసిన పునాది ఎప్పటికీ సుస్థిరమే.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యల

అంతటి ఏకాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలి.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభ వృష్టి జడిలో ఇంకొకడు.

అసహాయతలు దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

ఎంత అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాట వింటూ ఉంటే అలా మెస్మరైజ్ అయిపోతాం. రుద్రవీణ సినిమా నుండి ఈ పాట విన్నారు, చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు. చిరంజీవి గారికి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం

ఎంత అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాట వింటూ ఉంటే అలా మెస్మరైజ్ అయిపోతాం. రుద్రవీణ సినిమా నుండి ఈ పాట విన్నారు, చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు. చిరంజీవి గారికి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు వారి అత్యుత్తమ నటనకి. విజయ పతాకం ఎగరేస్తున్న నేటి తెలుగు సినిమాకి ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. కోట్ల మంది జీవితాలకి ఒక ఆసరా కల్పించి ఎందరో సినిమా అభిమానులకు వినోదాన్ని అందించిన ఆశావాది. తెలుగు సినిమా ఉన్నంతకాలం వారు చిరస్మరణీయులు, చిరంజీవులు. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి బయోపిక్ ప్రత్యేకం రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: 20 तथा विनियोग संख्या 3 विधेयक 2026 भी पेश करेंगी। इस बीच राज्यसभा में आज जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक 2026 पर चर्चा होगी। केंद्रीय गृह मंत्री अमित शाह इस विधेयक को पेश करेंगे। राष्ट्रीय जनतांत्रिक गठबंधन एनडीए की संसदीय दल की साप्ताहिक मंगल मिलन बैठक आज संसद भवन में आयोजित हुई। प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, विदेश मंत्री डॉ एस जयशंकर और अन्य नेताओं ने बैठक में हिस्सा लिया। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि ईरान को अमेरिका के साथ समझौता करने का आखिरी मौका दिया गया है। श्री ट्रंप ने दावा किया है कि ईरान और कई खाड़ी देशों के कूटनीतिक आग्रह के बाद नियोजित सैन्य हमलों को रोक दिया गया है। श्री ट्रंप ने होर्मुज जलडमरू मध्य को फिर से खोलने के लिए बातचीत जारी रखने की पहल को पहला चरण और ईरान के परमाणु निरस्त्रीकरण पर ध्यान केंद्रित किए जाने को दूसरा चरण बताया। कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट आज दक्षिण कोरिया के आसन में शुरू हो गया है। पुरुष सिंगल्स में भारत के तुषार सुवीर जापान के शोगो ओकावा से हारकर प्रतियोगिता से बाहर हो गए हैं। महिला सिंगल्स में तन्वी शर्मा भारत की अगुवाई करेंगे। महिला डबल्स में प्रिया कोनजेंगबाम और श्रुति मिश्रा तथा पुरुष डबल्स में कृष्णा प्रसाद गरागा और पृथ्वी कृष्णमूर्ति रॉय आज कोर्ट में उतरेंगे। ओडिशा में बाढ़ की स्थिति में लगातार सुधार हो रहा है। महानदी और अन्य प्रमुख नदियों का जलस्तर धीरे धीरे कम हो रहा है। मौसम विभाग ने अगले दो दिन के लिए तेज बारिश की चेतावनी जारी की है। केरलम के 14 में से 12 जिलों में आज मूसलाधार बारिश का ऑरेंज अलर्ट जारी किया गया है। मौसम विभाग ने आज असम, मेघालय, पश्चिम बंगाल के तराई वाले क्षेत्र और सिक्किम के कुछ हिस्सों में मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। अरुणाचल प्रदेश, बिहार, नागालैंड, मणिपुर, मिजोरम और त्रिपुरा के कुछ हिस्सों में भी तेज बारिश की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 57 సెకండ్లు. మీకు ఒక కథ చెప్తాను ఇప్పుడు. ఏంటి చైతన్య స్ఫూర్తి చెప్పరా, చైతన్య స్ఫూర్తిలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి చెప్పరా, కథ చెప్తారా అంటున్నారా. మరి ఆ కథ ఏంటో, దాని వెనకాతలున్న ఆ వ్యక్తి గొప్పతనం ఏంటో మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. ఛత్తీస్గఢ్ జస్పూర్ జిల్లా దట్టమైన అడవులు, రెండు గిరిజన తెగలు, బిరహోర్, పహాడీ, కోర్వా అనే రెండు గిరిజన తెగలు. సమాజానికి పూర్తిగా దూరంగా అడవుల్లో జీవనం. బయట ప్రపంచం నుంచి ఎవరైనా ఆ అడవుల్లోని వాళ్ళని పలకరించడానికి వెళ్తే భయపడి పారిపోయే పరిస్థితి. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత వల్ల ఆ తెగలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కానీ అవి ఒకప్పటి పరిస్థితి, నేటి పరిస్థితి వేరు. ఎందరో ఉన్నత అధికారులుగా ఉన్నారు ఆ అడవి బిడ్డలైన గిరిజన బిడ్డలు. మరి ఎలా మారింది వారి జీవితాల్లో వెలుగు నింపిన ఆశాకిరణం ఎవరు, వారి గురించే ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: Ladies and gentlemen, giving you the

అదుర్స్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎవరు ఆశాకిరణం, వారి గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను కదా. వారెవరంటే 1955 ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన ఒక ఆశాకిరణం జాగేశ్వర్ యాదవ్ అనే యువకుడు. ఆ గిరిజనుల కష్టాలను చూస్తూ పెరిగాడు. ఆయన మనసు చలించిపోయింది. వారి జీవితాలను మార్చాలని గట్టి సంకల్పించారు వారు. బిరహోర్ కే భాయ్, బిరహోర్ల సోదరుడు అనే వారే పద్మశ్రీ జాగేశ్వర్ యాదవ్. సంకల్పించారు సరే, మరి ప్రయత్నం ఎలా చేయాలి? ఆ ప్రయత్నం, ఆ ప్రయాణం అంత సులువు కాలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా, ఎన్నో దశాబ్దాలుగా ఆ గిరిజనుల నమ్మకాన్ని గెలవడానికి, వారు అనుకుంటున్న ఆ లిమిట్స్లోంచి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టం ఏంటి, మరి వారు సఫలీకృతం అయ్యారా, తీసుకొచ్చారా, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టా పెంచల్దా స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎన్నో దశాబ్దాల పాటు ఆ గిరిజనులు ఉన్న పరిధిలోంచి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు జాగేశ్వర్ యాదవ్ అని చెప్పుకున్నాం. అయితే ఆయన కేవలం మాట్లాడలేదు, చేసి చూపించారు. ఏం చేసి చూపించారు? వారి బాధలను తన బాధలుగా మార్చుకున్నారు. వారి కష్టాలు తీరే వరకు నేను కాళ్లకు చెప్పులు వేసుకోను అని ప్రతిజ్ఞ చేశారట జాగేశ్వర్. అలాగే గత 40 ఏళ్లుగా ఆయన చెప్పులు లేకుండానే ఆ అడవులన్నీ తిరిగారు, ఎన్నో మార్పులు చేశారు. చెప్పులు లేని ఆ పాదాలు ఎందరో అడవి బిడ్డలకి దారిని చూపాయి. అందుకే అందరూ ప్రేమతో బిరహోర్కే భాయ్, బిరహోర్ల సోదరుడు అని పిలవడం ప్రారంభించారు. మరి అంతేకాదు, గిరిజనుల జీవితాల్లో ఎలాంటి వెలుగు నింపారు అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దూకుడు చిత్రానికి కార్తీక్ రీట ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:21 దాటి 20 సెకండ్లు. మరి ఏం చేశారు, మరి ఎలాగా వెలుగు నింపారు అని మాట్లాడుకుంటున్నాం. జాగేశ్వర్ యాదవ్, వారికి పద్మశ్రీ కూడా వచ్చింది. ఏం చేస్తే పద్మశ్రీ వచ్చింది, మరి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లో జస్పూర్లో ఒక ప్రత్యేక ఆశ్రమాన్ని స్థాపించారు జాగేశ్వర్ గారు. సంచార జీవులైన గిరిజనులను వాళ్ళందరికీ కూడా వ్యవసాయం నేర్పించారు, జీవనాన్ని కూడా నేర్పించారు, ఉండడానికి ఇళ్ళు ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు అసలు అందరికీ దూరంగా అడవుల్లోనే ఉండేవారు, చాలా ప్రిమిటివ్గా బతికేవారు అన్నమాట వారు. అయితే భయంతో పారిపోయే పిల్లలను చేరదీసి ఉచిత విద్యను అందించారు జాగేశ్వర్. వారికి పౌరసత్వ గుర్తింపు తెచ్చారు. అసలు వాళ్ళు ఉన్నట్టు మన భారతీయ రికార్డ్స్లో కూడా లేదు. అలాంటి వాళ్ళందరికీ పౌరసత్వ గుర్తింపు తెచ్చారు, రేషన్ కార్డ్స్ అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా ప్రాణాలకు తెగించి డాక్టర్ కూడా అయ్యారు జాగేశ్వర్. వారు డాక్టర్ కాకపోయినా అవతారం ఎత్తి వారందరికీ వైద్యం, వ్యాక్సిన్స్ అందేలా చేసిన ఆరోగ్యదాత, ప్రాణదాత జాగేశ్వర్ యాదవ్. ఇంతేకాదు ఇంకా చాలా చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఒకప్పుడు అక్షరం ముక్క కూడా రాని ఆ గిరిజన బిడ్డలో ఈరోజు జాగేశ్వర్ గారి కృషితో చదువుకొని ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా అంతరించిపోతున్న ఒక జాతిని ఆయన విద్యావంతులుగా మార్చి నిలబెట్టారు, విద్యాదాత కూడా అయ్యారు.

0: సినిమాకి కార్తీక్ జ్యోత్స్న ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సమాజంలో మార్పు రావాలంటే పదవులక్కర్లేదు, డబ్బు అవసరం లేదు అని నిరూపించిన మార్గదర్శి జాగేశ్వర్ గారు. గుండె నిండా కాస్త మానవత్వం, లొంగిపోని సంకల్పం ఉంటే చాలని నిరూపించారు. అడవుల్లో, గిరిజన జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తిదాత, చెప్పులు లేకుండా ఆ పాదాలతోనే హాఫ్ నిక్కర్ వేసుకొని మెడలో కండువాతో ఎంతో ఆత్మవిశ్వాసంతో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అతి నిరాడంబరుడు జాగేశ్వర్ యాదవ్. వారి నిస్వార్థ సేవకు, నిరాడంబరతో అందరికీ చైతన్యంగా, చైతన్యం కలిగిస్తూ చైతన్యదాతగా నిలిచారు, వారికి సాహో చెప్పాల్సిందే. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:30, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జి వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంటు చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: లోక్తంత్ర కా సర్వోచ్చ మంచ్ హోనే కే కారణ్ హమ్ సబ్ కీ జిమ్మేదారీ బన్ జాతీ హై కి హమ్ సదన్ మే చర్చా కరే, సంవాద్ కరే, అప్నీ సహమతి అసహమతి వ్యక్త్ కరే, లేకిన్ సదన్ చర్చాఓ కే లియే మీ చర్చా సంవాద్ సే హమ్ దేశ్ కీ జనతా కా కళ్యాణ్ కర్ పాయేంగే. మే సబ్కో పర్యాప్త్ అవసర్ దూంగా. సదన్ కీ కార్యవాహి ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య 0 అవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు ముసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశ

0: తనకి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 25వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడటం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధపెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
1: కరోడో రూపాయ ఖర్చు హోతే హై ఏక్ సెషన్ కే ఊపర్ సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై వో చాహతే హై కి ప్రశ్న పూచా జాయ్ మంత్రాలయ జవాబ్ దే మగర్ జబ్ సే సదన్ ఆరంభ హువా హై క్వశ్చన్ ఆవర్ పార్లమెంట్ మే హో నహీ రహా జీరో ఆవర్ కే లియే పార్లమెంట్ మే బాధాయే ఉత్పన్న కీ జా రహీ లగ్భగ్ కిసీ బిల్ పే చర్చా నహీ హో రహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అసమ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత స్థానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను అనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాం నానుకునున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే 2 రోజులకాను ఒడిశాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 353

0: సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989కి సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు పద్మిని దేని గురించి మాట్లాడబోతోంది అని ఎదురు చూస్తున్నారు కదా ఆసక్తిగా, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈట్ ఫిట్లోని ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు కూడా అలాంటి ఒక సూపర్ ఫుడ్ గురించి మనం బోలెడైన విషయాలు మాట్లాడుకుందాం. కానీ ముందుగా మీరే అదేంటో గుర్తుపట్టాలి. మరి దాని గురించి చెప్పాలంటే దగ్గు జలుబు నుండి కాపాడే శక్తివంతమైన ఫైటర్ అది. ఫైటర్ అంటే మామూలు ఫైటర్ కాదు, సూపర్ ఫైటర్ అన్నమాట. సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ బూస్టర్ ఈ సూపర్ ఫుడ్. విటమిన్ సికి పెద్ద బ్యాంక్, బ్యాంక్ అంటే మామూలు బ్యాంక్ కాదు, బోలెడంత విటమిన్ సి ఉంటుందిట దీంట్లో. పిట్ట కొంచెం కూతగనంలాగా, కాయ చిన్నదే కానీ ప్రయోజనాలు మాత్రం ఎన్నో. పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టుకొని ఊరబెట్టుకొని తినొచ్చు, పచ్చడి చేసుకొని తినొచ్చు, ఎండబెట్టుకొని మురబ్బ ఇలా ఎన్నో రకాలుగా తినొచ్చు. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి ఓయ్, అదే అమృత ఫలం అని ఇంకొక పేరుంది. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్, దేని గురించి మనం ఈరోజు ఈట్ ఫిట్లో మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402324085204023282582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. వావ్, శ్రోతలు ఎంతమంది స్పందించారో. మరి మీకు తెలుసా అది ఏంటో? ఆ పోషకాల నిధి, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఆ వస్తువు ఏంటి, ఆ సూపర్ ఫుడ్ ఏంటి అని అడిగితే, నల్ల సుదర్శన్ సరిత కాశీబుగ్గ నుండి, దాసి రామచంద్రం గారు, సుమతి గారు కాశీబుగ్గ నుండి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, వాణి లింబాద్రి నందిపేట నుండి, చారిగారు మియాపూర్ నుండి, అరుణ ఇబ్రహీంపట్నం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జ్యోతి హన్మకొండ నుండి, మాకు తెలుసు మేము ఇది అనుకుంటున్నాం అంటూ నాకు సందేశం పంపించారు. ఇంతకీ వారు పంపించిన, వారు ఊహించుకున్న సూపర్ ఫుడ్ అవునా కాదో ఇప్పుడు సస్పెన్స్కి తెరతీసేద్దాం. ఎస్, శ్రోతలు గుర్తుపట్టినది అక్షరాల నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సూపర్ ఫుడ్ ఉసిరికాయ. ఉసిరికాయ గురించి ఎన్నో విశేషాలు చెప్పుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. నారింజ పండ్ల కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందట ఈ ఉసిరిలో. అందుకే రోగాలు, ఇన్ఫెక్షన్స్ నుండి డిషుమ్ డిషుమ్ అని బాగా పోరాడుతుంది ఫైటర్ లాగా. ఇందాక చెప్పాను కదా సూపర్ ఫైటర్ ఈ సూపర్ ఫుడ్ అని. ఇక శరీరానికి రక్షణ ఇస్తుంది. ఎలా ఎలా అంటే, ఉసిరిలో వైటమిన్ సి ఇన్ఫెక్షన్ను, వైరస్తో పోరాడి మన శరీరంలో ఉన్న రక్త తెల్ల రక్త కణాలను పనితీరుని మెరుగుపరుస్తుంది అంటున్నారు వైద్యులు. కాబట్టి ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఎన్నో సమస్యల నుండి శరీరం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాయట. మరి ఉసిరి ఆరోగ్యదాత మాత్రమే కాదు, అందానికి కూడా బోలెడని హెల్ప్ చేస్తుంది, బోలెడంత హెల్ప్ చేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

0: మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పుణ్యాశెల్వ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్, రచన రెహమాన్. మరి ఈ పాట విన్న వెంటనే నేను తప్పకుండా ఈ మాట చెప్పాల్సి ఉంది. విటమిన్ సికి రాణి ఈ ఉసిరి. మరి మనకు ఒక శ్రోత సందేశం పంపించారు, ఉసిరి మా ఇంటి సిరి, మేము ప్రతిరోజు ఉసిరి ఆవకాయ పచ్చడి తింటాము, మా ఇంటి భోజనంలో భాగమైపోయింది. ఉసిరికాయ పుణ్యమా అని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామంటూ నిజామాబాద్ నుండి చంద్రశేఖర శర్మ గారు మనకు సందేశం పంపించారు. అదొకటే కాదు, మీ ఎవ్వరికీ తెలియని ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను ఉసిరికాయ గురించి. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఛాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం మికీ జే మేయర్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి మనకి చాలామంది శ్రోతలు చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఉమ్మడ నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు. మేము కూడా రోజు ఉసిరికాయ తింటాము, మాకెంతో ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. మరి భోగ మార్కండే గారు, అనిత గారు మనకి సందేశం పంపించారు. మరి ఆ సీక్రెట్ ఏంటో చెప్తానన్నారు, తొందరగా చెప్పండి మేడం అంటున్నారు. చెప్తాను చెప్తాను, మరి సీక్రెట్ కాబట్టి కాస్త వెయిట్ చేయించి చెప్తే ఆ వైబ్ వేరేగా ఉంటుంది కదా.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి

20 సెకండ్లు అవుతోంది. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఉసిరికాయ గురించి ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, సీక్రెట్ ఏంటో తెలుసా? ఉడికించినా, ఎండబెట్టినా లేదా పొడి చేసినా కూడా ఉసిరికాయలో ఉండే వైటమిన్ సి అలాగే ఉంటుందిట. ఇతర వైటమిన్ సి ఉన్న మొత్తం ఆహార పదార్థాలతో పోలిస్తే అస్సలు ఏమాత్రం పోకుండా ఆవిరవ్వకుండా అంత మోతాదులో ఉంటుందిట ఉసిరికాయ. అందుకనే మరి ఖచ్చితంగా ఇది సూపర్ ఫుడ్ కదా. ఇందులో ముఖ్యంగా ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి మన కడుపులో ఉన్న ఆరోగ్యాన్ని, గట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే తప్పకుండా దీన్ని మన ఆహారంలో రోజు కాస్తైనా చేర్చుకోవాలని పదే పదే చెప్తున్నారు. మరి ఆరోగ్యమే కాదు, అందానికి కూడా సూపర్ ఫుడ్ ఈ ఉసిరికాయ. ఎలా అంటే చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. మీరు గమనిస్తే చాలా మార్కెట్లో ఈ మధ్య బోలెడని మొహం కడుక్కునే ఫేస్ వాష్లు లేదా సబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో విటమిన్ సి అని కనిపిస్తూ ఉంటుంది. మరి అందుకనే విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి కూడా

ఎంతో మేలు చేస్తుంది, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. మీరు గమనిస్తే చాలా మార్కెట్లో ఈ మధ్య బోలెడన్ని మొహం కడుక్కునే ఫేస్ వాష్లు లేదా సబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో విటమిన్ సి అని కనిపిస్తూ ఉంటుంది. మరి అందుకనే విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాబట్టి ఉసిరికాయ తింటే హెల్దీగా ఉండడమే కాదు అందంగా కూడా ఉంటాం. మరి అదే కదా సీక్రెట్. ఇక జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్లబడకుండా కూడా నిరోధిస్తుందిట ఉసిరి. మరి మీరు ఉసిరికాయ ఎలా తింటారు, మీరు ఎలా ఇష్టపడతారు, నాకు వాట్సాప్ చేయండి 0402324 0285 2 నెంబర్కి.

దేవిశ్రీ ప్రసాద్ ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:04 దాటి 12 సెకండ్లు. మరి కొంతమంది శ్రోతలు స్పందించారు. ప్రభాకర్ గారు కేపీహెచ్బి కాలనీ నుంచి రాస్తున్నారు, ఉసిరికాయ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగితే తీయగా చాలా బాగుంటాయి, ఎందుకో తెలీదు. నిజమేనండి, చిన్నప్పుడు అమ్మని అడిగి ఆ ఎండబెట్టిన ఉసిరికాయ తిని మంచినీళ్ళు తాగితే అబ్బా ఆ ఫీలింగే బాగుండేది కదా. మరి ఇంకొకరు మనకి కుబీర్ నుండి రమేష్ గారు రాస్తున్నారు, మేము రోజు ఉసిరికాయ అన్నం తిన్నాక 2 పలుకులు ఉసిరికాయ తింటాం మేడం, అవి ఉప్పగా పుల్లగా బాగుంటాయి, అలా తినడం ఇష్టం. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా చాలా ఇష్టం. మరి ఇంకొంతమంది శ్రోతలు ఏం రాస్తున్నారంటే, మీరు ఉసిరికాయని గుర్తు చేశారు కాబట్టి మేము తప్పకుండా ఈరోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి తింటాము అని అంటున్నారు. భలే ఉంది కదా. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఉసిరి ది సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకల మొదటి పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను, దీన్ని అమృత ఫలం అని కూడా అంటారని. ఆయుర్వేదంలో దీన్ని అమృత ఫలం అంటారు, ఎందుకంటే జీవిత కాలాన్ని మన ఆయుష్ని పెంచుతుందిట, అందుకనే దీన్ని అమృత ఫలం అని కూడా పిలుస్తారు. మరి ఇన్ని సుగుణాలున్న ఉసిరిని, ఈ సూపర్ ఫుడ్ని తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకి కూడా ఇవ్వండి, ముఖ్యంగా ఈ వానాకాలం తర్వాత చలికాలం సీజన్లో దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదా, పిల్లలకి కూడా రోజు ఒక చిన్న పలుకైనా పెడితే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సూత్రం ఎప్పుడూ చెప్పుకునేదే ఏంటంటే, మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం ఉసిరికాయ ద సూపర్ ఫుడ్ గురించి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి పాట వినిపిస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము.

ఈ పాట వింటే నిజంగా టాప్ లేచిపోతుంది. ఇద్దరు అమ్మాయిల చిత్రం నుండి సాగర్ గీతమాధురి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల, సంగీతం

మిరా ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గౌరహరి, రచన కృష్ణకాంత్. మరి వరంగల్ కాశీబుగ్గ నుండి రామచంద్ర గారు కూడా మనకు ఒక సందేశం పంపించారు. కార్తీక మాసంలో ఉసిరికాయ ఎక్కువ వస్తుందండి, మేము అప్పుడే ఉసిరికాయని నిల్వ పచ్చడి పెట్టుకుంటాం, రోజు మేము కూడా తింటాం. ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఉసిరికాయ గురించి అంటూ మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నషాముక్త్ భారత్లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. లోక్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప కులపతులు ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్యా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని, 80% సమస్యను అవగాహనతోనే పరిష్కరించవచ్చని గవర్నర్ తెలిపారు. విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన మత్తురహిత ప్రతిజ్ఞ స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత చదువు క్రీడల్లో బిజీగా ఉంటే డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని ఆకాంక్షించారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే 2 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో నేటి నుంచి 2 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్లో వర్చువల్గా జరిగిన మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ సభ్యదేశాలు విస్తృతంగా చర్చిస్తాయి. అవినీతి కేసుల పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హిందుస్థాన్, కోకోకోలా, బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్డ్యాం అప్గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన

0: పనిచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకేఓసీ 2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల రోజుల వ్యవధిలోనే సింగరేణికి ఇది రెండవ అతిపెద్ద విజయమని అన్నారు. ఈ బ్లాక్ ద్వారా 20 ఏళ్లపాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం శిబిరం, యుడిఐడి భవనం, ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆపరేషన్ థియేటర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క,
1: 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మనం ములుగులో అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్కి అందే విధంగా కృషి చేయడం
0: జరుగుతుంది. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుండి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ ప్రకటనలతో కాకుండా నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువల నీటి పరిమితి, జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజనీర్ల సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి నిర్వహించిన తుర్కకాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి అజారుద్దీన్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్కకాషా కమ్యూనిటీ లబ్దిదారులకు 54 లక్షల రూపాయల విలువైన జనరేటర్లు, పనిముట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫోటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటలైజేషన్ పురోగతి సంబంధిత అంశాలను సమీక్షించారు. అమెరికాలో జరిగిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ కుటుంబ పాలనను పక్కనబెట్టి దేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరగ్గా మోదీ నాయకత్వంలో ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు, మౌలిక వసతుల విస్తరణతో భారత్ ప్రపంచ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, సమగ్రతలే ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ దేశమే ప్రథమం అనే భావనతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఫామ్ పాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్టాప్ వాటర్

0: హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సత్కార అందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి, ఉర్దూ భాషాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నషాముక్త్ భారత్లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ షో టైం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. చాలా మంది శ్రోతలు అప్పుడే మేము రెడీ మేడం, వెల్కమ్ టు షో టైమ్ అని సందేశాలు పంపిస్తున్నారు. సో సమయం 1:21 దాటి 36 సెకండ్లు. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-234-0852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి షో టైంని మొదలు పెట్టేద్దామా? అస్సలు లేట్ చేయకుండా మేము కూడా సిద్ధం అంటున్నారు కాబట్టి శ్రోతలు, పాట కన్నా ముందే ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. సో షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. షో టైంలో వస్తున్న మొట్టమొదటి ప్రశ్న, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఇందాకల గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్ గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మీరందరూ విన్నారు, బోర్డని సందేశాలు పంపించారు. అయితే ప్రశ్న ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? మీకు తెలిస్తే 0402-234-0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆ మాత్రం హుషారు లేకపోతే ఎలా చెప్పండి. షో టైం వింటున్నారు. రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట సంగీతం బప్పి లహరి. మరి షో టైంలో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు అని. కానీ నేను ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి పేరు చెప్పలేదు. శ్రోతలందరూ సరిగ్గా గెస్ చేసి సమాధానం పంపించారు, చాలామంది పంపించారు. బట్ నాకు తొందరగా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతున్నాను. బాలకృష్ణ గారు నరసింపేట నుండి, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, పద్మావతి శిల్పా చెంచల్ కూడ, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, అప్పలరాజు పెడర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, రాధాకుమారస్వామి ఆర్మూర్ నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, రేవతి నరసింహమూర్తి మేడ్చల్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, ఎల్గందుల మార్కండేయ పోచంపల్లి, నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి, పాషా కిష్టాపురం, ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, మానస తిలక్ నగర్, పున్నా వెంకటేశం, హేమలత నెమ్మాని, దస్తగిరి సంధ్య కడప, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుండి, ఇంకా కృష్ణకుమారి గారి ఖమ్మం నుండి, ఇంకా చాలామంది కడతాల్ నుండి, కానుగల్ గోపాల్, ఇంకా హనుమాన్ టేకడి హైదరాబాద్ నుండి పంపించారు, శేషు కూకట్పల్లి నుండి, ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఎస్, మీరు పంపించిన సమాధానం 100% కరెక్ట్. 1980 సంవత్సరంలో తెలుగు సినిమాలో అత్యున్నత సేవ

వాళ్ళకి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదలుపెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అది అందుకున్న తొలి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, మరి మొదటి మహిళ భానుమతి గారు. ఆ విషయం మాత్రం ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు చెప్పాను. ఇక షో టైంలో రెండవ ప్రశ్న, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఈ ప్రశ్న, తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి 1 నుండి 7 వరకు, దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన వ్యక్తి ఎవరు? మీకు పేరు తెలిస్తే మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ బ్యాంక్ మిల్క్ బ్యాంక్ని స్థాపించిన వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే 0402324058 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:35 దాటి 48 సెకండ్లు. మరి షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను తల్లిపాల వారోత్సవాలకు సంబంధించి ఈ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించింది ఎవరు అని అడిగాను. ఇంకా చాలామంది శ్రోతలు అయితే ఎక్కడ స్థాపించారో కూడా, మరి మన బీబీ శ్రోతలు అంటే మాటలా చెప్పండి, సూపర్ అంటే సూపర్ కదా, అది కూడా సమాధానం పంపించారు. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కానీ మీరు శ్రోతలు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది నిందలు వేస్తున్నారు, నిష్ఠూరాలతో మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే తొందరగా సమాధానాలు వస్తాయో ఫాస్ట్గా వచ్చే వాళ్ళ పేర్లే నేను చదివే ప్రయత్నం చేస్తాను, అది మీరు గమనించాలి. దయచేసి మా మీద నిందలు వేస్తూ మీరు మెసేజెస్ పంపించకండి, ఇది నా విన్నపం, మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, తాళ్ల గీత రాజలింగం సిరికొండ నుండి, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి, విజయ్ కుమార్ గారు దొమకండ నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, ఏకలవ్య నగర్ నుండి, బిజ్లీ వెంకటేష్ పోలోపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, గిరిజగారు ములకల్పల్లి నుండి, మార్కండయానిత పోచంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, పురుషోత్తం శారద నిజామాబాద్ నుండి, నరేష్ రోజా మురహ మహబూబ్ నగర్ నుండి సందేశం పంపించారు. ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. శేషు గారు కుక్కట్పల్లి నుండి సరైన సమాధానం, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 1989 నవంబర్లో లోకమాన్య తిలక్ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ అర్మిడా ఫర్నాండేస్ ముంబైలో మొట్టమొదటిసారిగా తల్లిపాల నిధిని మొదలుపెట్టారు. ఇటీవలే 2026 వారికి పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే వారి గురించి ఎన్నో గొప్ప విషయాలు ఈనాటి మన శక్తిశీల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో తప్పకుండా వినండి, శక్తిశీల్ వినండి. అసలు ఆవిడ, ఆ తల్లి, ఆ మాతృమూర్తి పడ్డ ఆవేదన ఏంటో మనకు తెలుస్తుంది. ఇది షో టైంలో రెండవ ప్రశ్న. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది మూడవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే భలే గమ్మత్తైన ప్రశ్న. మరి గూగుల్ తల్లి సహాయం తీసుకుంటారో లేదా ఎక్కడైనా చదివితే మీరు ఒకటి గమనించాలి, న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే తప్పకుండా మీరు వెంటనే సమాధానం చెప్పేస్తారు. గూగుల్ని అడగక్కర్లేదు, మన ఏ వాడక్కర్లేదు. మూడవ ప్రశ్న ఏంటంటే మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? ప్రశ్న మరొకసారి, మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? సింధూర్ గ్రామంగా ఇటీవలే చాలా రీసెంట్గా సింధూర్ గ్రామంగా దానికి నామకరణం కూడా చేశారు. మరి ఆ గ్రామం ఏదో మీకు తెలిస్తే 0402-3-2-4-8-5-2 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి షో టైమ్, ఓన్లీ ఆన్ వాట్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 44 నిమిషాలు దాటి 40 సెకండ్లు. షో టైంలో 3వ ప్రశ్నకు అడిగాను, ఇటీవల మన దేశంలో తొలి సింధూర్ గ్రామంగా ప్రకటించారు, అది ఏంటి అని అడిగితే అసలు మన విబి శ్రోతలకి సలాం చెప్పాల్సిందే. అందరూ సరైన సమాధానాలు పంపించారు, కొందరైతే థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అని కూడా పంపిస్తున్నారు. మీలో ఏంటంటారంటే హాస్యరసం కూడా ఉందండి. మరి సరైన సమాధానం ఎవరెవరు పంపించారో చెప్పే కన్నా ముందు రైట్ ఆన్సర్ చెప్తాను. బీహార్లో భగల్పూర్ జిల్లాలో రామసీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారట బీహార్ విశ్వవిద్యాలయం వారు. ఈ రామసీ గ్రామాన్ని దేశంలోనే తొలి సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? ఈ గ్రామంలో సహజ సింధూరం సాగు చేస్తూ, ప్రాసెసింగ్ చేస్తూ ఇవన్నీ చేయడానికి వారు కేవలం మహిళల్ని ఎంచుకున్నారట. గ్రామీణాభివృద్ధికి, మహిళల సాధికారతకి కూడా వీలుగా ఉంటుందనే ఆలోచన చేసి ఆ గ్రామాన్ని, రామసీ గ్రామాన్ని సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు. బాగుంది కదా, ఎంత బాగుంది ఆలోచన. ఇది మనందరికీ కూడా తప్పకుండా తెలియాలి కాబట్టి ఈ ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలామంది పంపించారు, కానీ కొంతమంది పేర్లే చదవగలం కాబట్టి. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి, సురేష్ పోతంగల్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, సురేష్ నేరెడ్మెట్ నుండి, సీతాదేవిక ఏసవ నగర్ నుండి, శ్రీనివాస్ రాజన్నపేట నుండి, బలరామ్ సరోజ బోయిన్పల్లి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి, సుమన్ శిరీష కిష్టాపూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పానగొండి రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కాలాజీ కూడా ఇందిరానగర్ నుండి, శ్రీనివాస్ పద్మావతి, అలాగే మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నెమ్మారు నుండి పునా వెంకటేశం హేమలత, ఇక భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, ఇక భూదాన్ పోచంపల్లి నుండి భోగి మార్కండేయ అంతా పంపించారు, కడతాల నుండి కానుగల్ గోపాల్, ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి పంపించారు, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత పంపించారు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానం పంపించారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆత్మకూరు నుండి ఆదిశేఖర్ పంపిస్తున్నారు, దాసి రామచంద్రన్, సుమతి కాశీబుక్క నుండి. ఇవి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ కొందరి పేర్లు. ఇక షో టైంలో అస్సలు లేట్ చేయకుండా 4వ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ప్రశ్న జాగ్రత్తగా వినండి, ఇది కూడా శ్రోతలందరూ సమాధానం చెప్తారని తెలుసు నాకు, కానీ మనకు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రశ్న. కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో 2026 సంవత్సరంలో అయిపోయాయి కదా, మరి మన దేశం మొత్తం మీద ఎన్ని పథకాలు గెలుచుకుంది, ఇండియా ఎన్ని పథకాలు గెలుచుకుంది, ఆ పథకాల నెంబర్ పంపిస్తే చాలు. మరి 0402324028 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు. షో టైంలో నాలుగవ ప్రశ్నగా నేను అడిగాను, కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో 2026లో మన దేశం ఎన్ని పతకాలు గెలిచింది అని. ఆసమ్ కదా, అసలు సెంచరీ కొట్టేశారు మన వివిధ భారతి శ్రోతలైతే. సూపర్గా పంపించారు సమాధానాలు. దేంట్లో ఎన్ని పథకాలు వచ్చాయో కూడా మనకి సమాధానం పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే, 39 పథకాలు గెలుచుకున్నది మన భారతదేశం. 13 స్వర్ణం, 17 రజతం, 9 కాంస్య పథకాలతో మనం టాప్ 4లో నిలిచాము ఈ గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో. మరి జై హో భారత్ అనాల్సిందే కదా. ఆ క్రీడాకారులు, అథ్లీట్స్ అందరికీ ఒక్కసారి మనసారా శుభాభినందనలు తెలియజేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు కొంత, ఇంత 100 పేర్లు నేను ఎలా చదవగలను చెప్పండి, మీరైతే పంపించేశారు కానీ. మరి కొంతమంది ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, ఎంఎస్ఆర్సీ మూర్తి గారు సైనిక్పురి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, కేవీరావు పిపిరావు ఖైరతాబాద్ నుండి, బలరామ్ హైదరాబాద్ నుండి, మంగభాస్కర్ గారు తిరుమలగిరి హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, హను మౌలాలి నుండి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, మహాలక్ష్మి అప్రాల్ నుండి, రత్నకుమార్ బాచుపల్లి నుండి, సంతోష్ పోతంగల్ నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, వెంకటేష్ శ్యామల ఏకలవ్యనగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, వెంకటేశం నార్కెట్పల్లి నుండి, ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మౌనికబాలు బిఎన్ రెడ్డినగర్, బండి కృష్ణగౌడ్ గోదంకుంట గ్రామం నుండి, ఇంకా బీరవెల్లి గ్రామం పోగుల శ్రీనివాస్ మరియు లక్ష్మి పంపించారు. అప్పలరాజు గారు పెడన్ నుండి, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి గారు పంపించారు. ఇంకా చాలామంది, మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండి అనిత గారు సమాధానం పంపించారు. ఇంకా చాలామంది సరైన, జాప భూమేశ్వర్ వెల్లూరు నుండి సమాధానం పంపించారు మనకి, మురహరి యశోద వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి పంపించారు, మరి సరిత గారు

పంపించారు ఎక్కడి నుంచో రాయలేదు 39 అంటూ. ఇక దేశపోయిన సత్యం గారు పంపిస్తున్నారు. రోహిత్ విలేజ్ గోనుప్పల గోనుప్పల గ్రామం నుండి మనకి మొదటిసారి వచ్చిన సందేశం పంపించారు. ఇక పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుండి సందేశం పంపించారు. వారైతే ఎన్ని పథకాలు ఎక్కడ ఎలా ఎవరు గెలుచుకున్నారో కూడా రాసి పంపించారు. సూపర్ కదా. మరి షో టైంలో ఇంకో ప్రశ్న అడగడానికి సమయం లేదు. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేరు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు. కానీ మీ పేరు చదవకపోతే కాస్త చిన్నపుచ్చుకుంటున్నారు. అలా చిన్నపుచ్చుకోవద్దు. పార్టిసిపేట్, రోజు రోజు పార్టిసిపేట్ చేయండి. రోజు మీ సమాధానాలు పంపించండి. మరొక మంచి పాట విందాం.

బృందావనం చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందం ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం. ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచమంతా, దాంతోపాటు మన దేశంలో కూడా. మరి ఈ వారోత్సవాల్ని పురస్కరించుకొని తల్లిపాలు గురించి దేశం అంతటా అవగాహన పెంచి ఎందరో శిశువులను కాపాడిన ఒక ప్రాణదాత, ఒక మాతృమూర్తి, మన దేశ మొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని స్థాపించిన డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్, పయోనీర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, వారి కథ ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఎన్నో మంచి మంచి విశేషాలు ఉన్నాయి వారి గురించి. అవన్నీ తెలుసుకోవాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నారీ నారీ నడుమమురారి చిత్రం నుండి యాజిన్ నజీర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం విశాల్ శేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 48 సెకండ్లు. మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అడ్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. ముంబైలోని ఒక ఆసుపత్రిలో డాక్టర్ అడ్మిడా ఫెర్నాండెస్ మనసులో మొదలైన ఆలోచన ఇది. డాక్టర్ ఫెర్నాండెస్ నియోనేటాలజీ అంటే పసికందులు నవజాత శిశువులని వారిని రక్షించే వైద్యులు అన్నమాట. వారు ఆ విభాగంలో పనిచేస్తున్నప్పుడు వార్డులో రోజు ఎన్నో నవజాత శిశువులు, ఎందరో నెలలు నిండకుండా పుట్టిన పసికందులు కేవలం తల్లిపాలు దొరకక సరైన పోషకాహారం లేక కళ్ళ ముందే రాలిపోతుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కొందరు తల్లులు ప్రసవంలో చనిపోతే మరికొందరు తల్లులకేమో పాలు తల్లిపాలు ఇవ్వలేకపోయేవారు, పాలు పడేవి కావన్నమాట. ఆ పసిబిడ్డలకు పశువుల పాలు, ఫార్ములా పాలు పట్టేవారు. దీనివల్ల అప్పుడే పుట్టిన బరువు తక్కువైన నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ముందే తెలుసు ఆ నియోనాటాలజిస్ట్ డాక్టర్ అర్మిడా గారికి. మరి పాలు పడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చనిపోతాయని తెలుసు. ఆ క్షణంలో ఆ పసికందుల ఆకలి కేకల నుండి పుట్టిన ఒక అమోఘమైన ఆలోచనే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. మొదట్లో ఎంతో నిరసన, ఎవ్వరూ అసలు ఒప్పుకోలేదు. వారికి వచ్చిన ఆలోచనలు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు. మరి ఆ సవాళ్ళని అధిగమించి వారు ఎలాగా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని స్థాపించారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ మెలడీ కదా. సమ్మోహనం చిత్రం నుండి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:28 దాటి 15 సెకండ్లు. డాక్టర్ అర్మిడా ఫర్నాండేస్, పయనీర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆవిడ హ్యూమన్ మిల్క్ బ్యాంక్, పాలనిధి, తల్లి పాలనిధి పెడదాం అనుకున్నారు. చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించారు. మరి ఎలా సాగింది ఆ ప్రయాణం అంత అంటే, చెప్పాను కదా తల్లిపాలు, వేరే తల్లిపాలు పట్టడమా, వేరే తల్లిపాలు పడదాము, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పెడదాము అని అంటే అమ్మో అన్నారు అందరూ ఆలోచన విని. అందరినీ మరి ఎలా ఒప్పించారంటే, వేరే జాతికి చెందిన ఆవు పాలు లేదా మేకపాలు బిడ్డకి ఇవ్వగలిగినప్పుడు మరో తల్లి పాలు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని అందరినీ నిలదీశారు. ఎందుకంటే ఒక పక్క నవజాత శిశువులు ప్రాణాలు పోతున్నాయి, పాలు లేక తల్లిపాలు ఇవ్వలేక కొంతమంది ప్రాణాలే పోతున్నాయి. మరి అలాంటి శిశువుల ప్రాణాలని నిలబెట్టాలంటే అది కన్నతల్లి, వారి కన్నతల్లి పాలు మాత్రమే కాదు, వేరే ఏ తల్లి పాలైనా వారికి ప్రాణభిక్ష పెట్టగలదు అని అందరినీ ఒప్పించగలిగారు డాక్టర్ అర్మిడా. అలా ఆ తల్లిపాల భిక్షే వేలాది మంది పసిబిడ్డల ప్రాణాలను కాపాడింది, కాపాడుతోంది నేటికి కూడా. ఒక పసి ప్రాణాన్ని కాపాడడం కోసం మొత్తం వ్యవస్థనే మార్చి చూపించారు డాక్టర్ అర్మిడా. ఇంతకీ ఆ ఆలోచన ఎలా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పురుడు పోసుకుంది, అవన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

35 35 చిన్న కథ కాదు చిత్రం నుండి ఆ పాట విన్నారు. పాడిన వారు పృథ్వీ హరీష్, సంగీతం వివేక్ సాగర్, రచన భరద్వాజ్ గాలి. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:34 దాటి 20 సెకండ్లు. మరి వారికి ఇలా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి పెట్టాలనే ఆలోచన ఎప్పుడు ఎక్కడ కలిగింది చెప్తానన్నాను కదా. 1986 బ్రిటన్ ఆసుపత్రిలో ఫెలోషిప్లో పనిచేస్తున్నప్పుడు తొలిసారిగా ఈ తల్లిపాల బ్యాంకులను చూశారట డాక్టర్ అర్మిడా. అరే, ఈ ఆలోచన ఎంత బాగుంది, మన దేశంలో కూడా పెడితే బాగుంటుంది, ఎందరో శిశువులకు ఉపయోగపడుతుంది అనుకున్నారట. అలాగా అలా అనుకున్న ఆలోచన, ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించారు డాక్టర్ అర్మిడా. మరి ఇది ఎవరి కోసం స్థాపించారు?

చేశారు, ఎవరెవరు ఈ పాల నిధిలో నుండి పాలు తీసుకోవచ్చు అంటే, అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్న శిశువులకు ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారట. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు, అది ప్రిమెచ్యూర్ బేబీస్, నియోనేటల్ ఐసీయూలో ఉండే పిల్లలు, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన లేదా రోడ్డుపైన వదిలివేయబడ్డ పసికందులకి ముందుగా అక్కును చేర్చుకొని ఈ పాలను పడతారట ఆ మిల్క్ బ్యాంక్ నుండి ఆ మాతృమూర్తి. ఎంత గొప్ప విషయం కదా, వింటుంటేనే రోమాంచితం అవుతుంది. ఆవిడ గురించిన ఒక వీడియోలో కూడా అంతా మొత్తం చూపించారనమాట. మరి అంతటి మహోన్నత వ్యక్తి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మరి అదే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ అర్మిడా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఇంతకీ ఆ పాలు ఎలా సేకరిస్తారు, ఎలాగా ఆ మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు, ఈ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పెళ్లి సందడి చిత్రం నుండి నయనా నాయర్ కాలభైరవ శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. మరి ఆ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లి పాల నిధిలో ఎలాగ సేకరిస్తారు, పాలను ఎలా సేకరిస్తారు, ఎలా నిల్వ చేస్తారో చెప్తానన్నాను కదా. రక్తనిధి బ్లడ్ బ్యాంక్ లాగే మిల్క్ బ్యాంక్లో కూడా అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ముందుగా పాలు ఇవ్వాలనుకున్న బాలింతలందరికీ హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి ఇలాంటి అంటువ్యాధులు ఏమీ లేవు.

నువ్వు అని నిర్ధారించుకున్నాకే. ఇంకొకటి కూడా, ధూమపానం, మద్యపానం లేదా హానికరమైన మందులు, అంటే తల్లి పాలలో కలిసి బిడ్డకు హాని చేసేటువంటి మందులు వాళ్ళేమీ వాడటం లేదని నిర్ధారించుకున్నాక మాత్రమే ఆరోగ్యకరమైన బాలింతలు నర్సింగ్ మదర్స్ నుంచి మాత్రమే పాలను సేకరిస్తారు. మరి ఆ పాలను ఎలా సేకరిస్తారో తెలుసా? ఇది కూడా చాలా పగడ్బందీగా చేస్తారనమాట. స్టెరిలైజ్ చేసిన బ్రెస్ట్ పంప్స్ ద్వారా తల్లుల నుండి పాలను సేకరిస్తారు. ఈ పాలలోని బ్యాక్టీరియా చేరకుండా, ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ప్రత్యేకమైన స్టీల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్లో పాలను నిల్వ చేసి పాస్చరైజేషన్ కూడా చేస్తారు. అప్పుడు 100% సురక్షితమని తేలేకనే ఆ పాలని మిల్క్ బ్యాంక్కి పంపిస్తారట. ఇలా 6 నెలల వరకు నిల్వ చేస్తారట. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా 1 వారంలోపే పాలన్నీ ఖాళీ అయిపోతాయి, పిల్లలకి ఇచ్చేస్తాము అంటున్నారు. ఎంత గొప్ప విషయం! అసలు రక్తనిధే ఒక గొప్ప మహోన్నత కార్యక్రమం అంటే తల్లి పాలనిధి ఇంకా అద్భుతం కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హాయ్ నాన్న చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 45 నిమిషాలు దాటి 35 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

18 పేజెస్ చిత్రానికి పృథ్వీ చంద్ర సీతారా కృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన శ్రీమణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించిన పద్మశ్రీ డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ మొదలుపెట్టిన తల్లిపాల నిధితో శిశు మరణాల రేటు దాదాపు 70% నుండి 12% తగ్గేట. అబ్బా, 70% ఎక్కడ, 12% ఎక్కడ. ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 3,000 నుండి 5,000 మంది శిశువులకు పాలు అందిస్తున్నారట ఈ తల్లిపాల నిధి ద్వారా. 800 నుండి 1,200 లీటర్ల తల్లిపాలు ఈ బ్యాంక్లో ప్రతిసారి నిల్వ చేస్తారట. ఈ రోజుకి కూడా ముంబైలో మురికివాడల్లో నివసించే ఎందరో పేద తల్లులు నవజాత శిశువుల ఆరోగ్యం కోసం పోషకాహారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్. వారి నిస్వార్థ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇటీవల 2026 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఆ మాతృమూర్తిని.

కళ్యాణ వైభోగమే చిత్రానికి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. నిజంగా సంతోషమే కదా, పిల్లలు ఆరోగ్యంగా ఉండి వారి పని వారు చేసుకుంటూ ఉంటే తల్లులకి తండ్రులకి తల్లిదండ్రులందరికీ చుట్టూ ఉన్న వాళ్ళకందరికీ కూడా సంతోషమే. అమ్మతనం మాతృత్వం ఒక వరం, తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకొని తల్లి పాలను శిశువులకు అందివ్వాలని మరొకసారి సందేశం ఇస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. శిశువులకు తప్పకుండా తల్లిపాలు అందివ్వాలని మరొకసారి చెప్తూ ఇది తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించిన శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

बस कल परसों जीऊंगी मैं कैसे इस हाल में बरसों।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2019 నుండి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి అని తెలియజేసింది. జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 కింద ఏ రాష్ట్రానికి ఏ లబ్దిదారుడికి ఆహార ధాన్యాల కేటాయింపులో ఎటువంటి కోత ఉండదని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన, జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యాఖ్యలు, సూచనలు ఆహ్వానించినట్టు జోషి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ సుస్థిరతను నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, కనీస మద్దతు ధర విధానం కింద చెరకు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తుల వంటి పంటలను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్టు మంత్రి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గత 12 ఏళ్లలో సాధించిన వికాస యాత్రను, అమృతకాలంలో ప్రవాస భారతీయుల పాత్రను వివరించారు. రాబోయే 25 ఏళ్లు వికసిత్ భారత్

భారత్ నిర్మాణంలో అత్యంత కీలకమని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్ రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీల కేసుల్లో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 28 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదించారు.

కిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989కి సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సేవ మరింత వేగవంతమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 5:05 దాటి 15 సెకండ్లు. 10,000 లీటర్ల నీటిని ఒక్కసారి ఒక రాయి మీద పోస్తే ఆ రాయికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ అవే 10,000 లీటర్ల నీటిని ఒక్కొక్క డ్రాప్ గా పడేస్తే వన్ పాయింట్ ఆ రాయి పగిలిపోతుంది, లేదా ఆ రాయి షేప్ కూడా మారచ్చు. ఎందుకు అంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ప్రతి క్షణం డిసిప్లిన్గా అలాగే చుక్క చుక్క పడడం వల్ల అలాగే మనకు కూడా రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో కూడా జరగకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఇంకా డిసిప్లిన్గా నువ్వు నీ పనిని నమ్ముకొని చేస్తే ఏదో ఒక రోజు మాత్రం నీ శక్తి వృధా అవ్వదు, సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. సో డోంట్ లూజ్ యువర్ హోప్, ఎందుకంటే నమ్మకంతోనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి. ఆన్ దిస్ నోట్, ఒక వండర్ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: నాన్నకు ప్రేమతో చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే స్రవంతితో. స్టూడియోస్ లో 5:10 దాటి 40 సెకండ్లు. సత్యం సుందరం అనే సినిమా మీరు చూసారా? ఇదే అవార్డు వచ్చిన సినిమా ఏం కాదండి, మియాజిగన్ అనే తమిళ్ మూవీ. తెలుగులో కూడా డబ్ అయింది సత్యం సుందరంగా. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. సినిమా చూస్తున్నంతసేపు మన పెదవులపై ఒక చిన్న స్మైల్ ఉంటుంది, గుండె తేలికవుతుంది, అప్పుడప్పుడు ఒక్కొక్క చుక్క కంట్లో నుంచి రాలి పడుతుంది. ఇద్దరు వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, ప్రతి క్షణం రేపటి జ్ఞాపకంలా మారేలా జీవించాలనుకునే సుందరం, పరిస్థితులకు తలుంచి వలస వెళ్లిపోయిన సత్యం, ఊరి జ్ఞాపకాల నుండి దూరమైన సత్యంకి తాను దూరం చేసుకున్న జీవితంతో మాట్లాడుతున్నట్టుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా అప్డేట్ నేను ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదు, కానీ ఒక మంచి సినిమా, వీలైతే చూడండి. అయితే ఈ సినిమాలో మీరు బాగా గమనించే ఉంటారు, ఒక సీన్లో 100 రామచిలుకలుంటాయి. అది నిజంగా రియల్ ప్లేస్. ఆ ప్యారెట్స్ కూడా రియల్. వీటిని పెంచి పోషించే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయనే సుదర్శన్ షాగారు. 6,000 నుండి 15,000కు పైగా చిన్నకల్ని తన ఇంటిపైనే పెంచుతున్న వారిని అభినందించాలి కదా. ఆయన ఏమంటారు తెలుసా? ద ప్యారెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇంకా ద బర్డ్ మ్యాన్ ఆఫ్ చెన్నై అని పిలుస్తారు. సుదర్శన్ గారు ఆయన సతీమణి డే టైంలో ఈ చిలకల్ని విజిట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఎంతోమంది చిలక ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత అయితే ఈ కౌంట్ పెరిగిపోయింది. సో ఒకవేళ మీరు కూడా అలా ఆ 1,000 చిలకల్ని ఒకేసారి చూడాలి, వాటికి ఫీడ్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా కావాలి అనంటే మీరు తప్పకుండా చెన్నైకి వెళ్ళాలి. ఎస్, విజిటింగ్ టైంలో వెళ్ళి మీరు కూడా ఈ అందమైన ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. ప్రకృతికి చేసే ఒక చిన్న పనైనా మన హృదయానికి బోలెడు సంతోషాన్ని ఇస్తుంది కదా. వింటూనే ఉండాలి చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆర్జే స్రవంతితో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియోస్ లో సమయం 5:19 దాటి 15 సెకండ్లు. 13వ శతాబ్దంలో గుజరాత్, పంచమహల్, చోటా, ఉదయపూర్ వంటి గిరిజన ప్రాంతాల్లో పుట్టిన పిత్తోరా అనే కళకు ప్రెస్టీజియస్ జీఐ ట్యాగ్ లభించింది. చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉండేటటువంటి ఈ పెయింటింగ్స్ రథ్వా, బిల్, భిలాలా గిరిజన తెగలు చేస్తాయి. ప్రకృతి శక్తుల పట్ల గల అపారమైన నమ్మకం ఈ గిరిజన తెగల వారికి ఉండడం, ఆ తెగల ప్రధాన దేవుడైన పితోరా దేవ్ అనే పేరు మీదుగా ఈ చిత్రకళకు పేరు కూడా రావడం విశేషం. ఆవు పేడతో, సున్నంతో, ఇంకా ఈ రెండింటిని మిక్స్ చేసి గోడను రెడీ చేసి ఆయిల్, మిల్క్ కలిపినటువంటి న్యాచురల్ కలర్స్ని వాడుతూ గుర్రాలు, ఏనుగులు, ప్రకృతిలోని అన్ని అంశాల్ని బేస్ చేసుకుని ఈ పెయింటింగ్స్ తయారు చేస్తారన్నమాట. ఒక సంస్కృతికి అద్దం పట్టే ఈ అరుదైన కళకు జియోగ్రఫికల్ ఇండికేషన్ లభించడం అనేది ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆ కళ వెనుక ఉన్న శతాబ్దాల సంప్రదాయానికి దక్కినటువంటి గౌరవం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం, చాయ్తో హాయ్ కబుర్లు చెప్తోంది మీ ఆర్జే శ్రవంతి. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా చేసే ఉంటారు. చెప్తాను కానీ చాలా ఫన్నీగా ఉంటాయి. టీవీ రిమోట్ తీసుకుని ఏ ఛానల్ చూడాలా అని వెతికి వెతికి వెతికి వెతికి వెతికి చివరికి ఫస్ట్ చూస్తున్న ఛానల్లోనే ఫిక్స్ అయిపోవడం. చేశారా? ఇంకోటి చెప్పనా, అస్సలు వంట చేసే ఓపిక లేని వారే ఎక్కువగా కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. మరొకటి చెప్తాను, డ్రైవింగ్ చేసేవాళ్ళు తిట్టుకోవద్దు, టోల్ గేట్స్ దగ్గర ఇది ఎక్కువ చూస్తుంటాం. ఇంకా క్యూ లైన్స్ ఎక్కడుంటే అక్కడ చూస్తూ ఉంటాం. ఎక్కడైనా క్యూ లైన్ చిన్నది ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి నిలబడతాం. కానీ పక్క లైన్ మనకంటే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటుంది. కానీ ఏమీ చేయలేం ఫీల్ అవ్వడం తప్ప. ఇంకొక వింతైన విషయం చెప్తాను, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా జరుగుతుంది. హోటల్కి వెళ్తాం కదా, స్టైల్గా మనం మెనూ కార్డ్ తీసుకుంటాం, మొత్తం తిరిగేస్తాం, చివరికి రిస్క్ ఎందుకులే అని ఎప్పుడూ ఆర్డర్ చేసేదాన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం మన ఫ్యామిలీలో లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడో అక్కడ ఎప్పుడో చూసే ఉంటాం. ఇది చాలా పెద్ద గ్రేట్ స్కిల్స్ అని మనం అనుకుంటాం, కానీ కాకపోవడం అనేదే విశేషం. పర్వాలేదు, ఇలా అందరం చేస్తూ ఉంటాం. ఇవే ఇలాంటివే అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటే నిజమే కదా, మనమేనా ఇలా ఫన్నీగా చేస్తూ ఉండేది అని అనిపిస్తుంది. ఇలాంటి కబుర్లు చెప్తూనే ఉంటాను, వింటూనే ఉండాలి మీరు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: తెలుసు కదా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట అది కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఐదు గంటల 33 నిమిషాలకు వస్తోంది స్టూడియోస్ లో జాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా గారు హనుమాన్ జంక్షన్, జయం, బొమ్మరిల్లు, ఇంకా ధ్రువ చిత్రాన్ని కూడా వీరు రీమేక్ చేశారు అండ్ చాలా హిట్స్ ఉన్నాయి వీరికి. అదేవిధంగా తమిళంలో హిట్ అయినటువంటి ల్యూసిఫర్ ని తెలుగులో చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ గా డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. అయితే ఇంట్లో ఒక సూపర్ స్టార్ ఉన్నప్పుడు, ఆ సూపర్ స్టార్కి ఒక తమ్ముడు కూడా ఉన్నప్పుడు, అతను కూడా మూవీస్లో యాక్ట్ చేసినప్పుడు కంపారిజన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇది

కామన్ కదండి. మరి ఆ సూపర్ స్టార్ షాడో నుండి బయటకు వచ్చి తన ఇండివిజువాలిటీతో ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో బెస్ట్గా నిలవడం అనేది చాలా కష్టం. బట్ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఈరోజు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమాగా ఎదిగినటువంటి కథానాయకుడు కార్తీ. స్టోరీని ఎంచుకోవడం, పాత్రను అడాప్ట్ చేసుకోవడం, సినిమాని ఎంగేజింగ్గా ఎనర్జెటిక్గా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకునికి ఒక పెద్ద హీరోలా కాకుండా ఒక కామన్ మ్యాన్గా కనిపిస్తూ మనసుకు హత్తుకునేలా నటిస్తారు కార్తి. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించినటువంటి డైరెక్టర్ మోహన్ రాజా గారు ఇంకా కార్తి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎస్, మరి ఇదే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్. చిరంజీవి గాడ్ ఫాదర్ తర్వాత మోహన్ రాజా గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ కార్తీతో కావడం అనేది ఇండస్ట్రీలో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. బట్ ఆబ్వియస్గా ఈ ఆసక్తి ఉంటుంది కదండి. చూద్దాం మరి వారిద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో. ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 అండ్ మార్షల్ చిత్రాల షూటింగ్స్లో ఉన్నాడు. ఇప్పుడు కార్తీ నటించినటువంటి ఊపిరి చిత్రం కోసం రంజిత్ సుచిత్ర పాడిన పాట విందాం. రామజోగేష్ శాస్త్రి రచన, గోపి సుందర్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 5:39 దాటి 45 సెకండ్లు స్టూడియోస్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరూ లేకపోయినా, గోల్డెన్ స్పూన్తో పుట్టకపోయినా, ఒక సాధారణ వ్యక్తి తన క్యాపబిలిటీతో, తన టాలెంట్తో, చిన్న చిన్న వేషాలతో, సైడ్ క్యారెక్టర్లతో ఎదిగి ఈరోజు టాప్ హీరోల లిస్ట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న యాక్టర్ రవితేజ గారు. ఒక పక్క మంచి ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తూ లిటరలీ హేటర్స్ ఎవ్వరూ లేకుండా హీ జస్ట్ లవ్డ్ బై ఎవ్రీ వన్. ప్రేక్షకులు రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ని ఎక్కువగా చేస్తారు రవితేజ గారు. తన క్యారెక్టర్ మన ఇంట్లో మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడో ఒకరిని చూసాం అన్నట్టుగా నటిస్తారు. మరి అలాంటి హీరో సినిమా రాబోతుంది అంటే ప్రేక్షకులు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ నెల 21న రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ ఇరుముడి రాబోతుంది. మైత్రి ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నటువంటి, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా ఇరుముడి నుండి ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి నిన్న ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఒక మంచి పాట, యాలో యాలేలో ఎన్నెన్ని ముచ్చట్లు అనే పాటను రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ సాంగ్ అప్డేట్తో ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు ఈ సినిమాకి. రవితేజ బార్క్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని అంటున్నారు. చిత్ర యూనిట్ 21న ఈ సినిమా థియేటర్స్లో సందడి చేస్తుంది.

0: తమన్ మ్యూజికల్ కాంపోజిషన్లో జోనితా గాంధీతో కలిసి పాడిన పాట అది కిక్ 2 చిత్రంలోనిది.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఈ బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో రేపు ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలు తెలియజేస్తారు. సో రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు.

అఖండ చిత్రం కోసం గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, ఆదితి భరద్వాజు పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.

సిదండి ఇవాల్టి చాయ్తో హాయి కబుర్లు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటల 50 నిమిషాలు. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

లియో చిత్రం కోసం శ్రీకృష్ణ, సాయి చరణ్ భాస్కర్ పాడిన పాట విన్నారు. శ్రీనివాస మౌళి రచనకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.
1: అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొదట 9 కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యత్యమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకే ఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్లీ చిగురించిందని సందర్భంగా మనవి చేస్తాను.
0: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో టీ ఫైబర్ పై నిర్వహించిన సమీక్షలో గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961,10,00,000 రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 600

0: 31 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలోని 26,000 చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏటీసీ భవన నిర్మాణం పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: టాప్కాన్ సంస్థ ద్వారా మనకు బయట దేశాలలో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ టాప్కాన్ సంస్థ ద్వారా మేము కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, నర్సీస్ ఉన్నారు, ఈ హోమ్ గివర్స్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ టాప్కాన్ ద్వారా మేము కల్పిస్తున్నాము.
0: అనంతరం మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణా తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్సైడ్ కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా 30 ఏళ్లలో 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, సింగరేణికి 42,360 కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను విస్మరించి 6 సీల పేరుతో దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అవినీతి, కమిషన్లు, కాంట్రాక్టుల పేరుతో నిధుల మళ్లింపు పెరిగిందని విమర్శించారు. అధికారుల తరచు బదిలీలతో పరిపాలన గాడి తప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి గడిచిన 2 నెలల్లో 153 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈరోజు వరంగల్ రీజన్ పరిధిలో పర్యటించిన ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మొత్తం కార్పొరేషన్ తో చూస్తే జూన్ లో 78 కోట్లు, జూలైలో 75 కోట్లు రాసారు. ఇది సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు కొంత ప్రజలు బస్సులలో తిరగడం అనేది కొంత తగ్గుతుంది. దానివల్ల ఆ ప్రభావం ఒకటి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికి డీటెయిల్ గా రివ్యూ చేసి ఇన్కమ్ ని పెంచే విధంగా, అదే విధంగా ఖర్చుని కంట్రోల్ చేసే విధంగా ఆలోచన చేయడం.
0: రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలానికి ఇప్పుడిప్పుడే వరద వస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాగర్కు ఎగువ నుంచి ఎటువంటి వరద నీరు రాకున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా, ఈ ఉదయం నుంచి ఆ 900 క్యూసెక్ల నీటి విడుదలను కూడా అధికారులు సాంకేతిక కారణాలతో పూర్తిగా నిలిపివేశారు. జిల్లా రైతు సంక్షేమమే లక్ష్యంగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

చేస్తున్నామని, సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లాలో యూడీఐడి కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలులో ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన సూక్ష్మ ప్రణాళిక రూపొందించి నిర్దేశించిన లక్ష్యాలను 6 సంవత్సరాల వ్యవధిలో సాధించేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఎస్, మరి రేపు ప్రసారమయ్యే ఈ బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో రేపు ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు, ఈ టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలు తెలియజేస్తారు. సో రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విజయ్ ప్రకాష్ పాడిన పాట వింటారు, సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుండి. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: గట్టికుడ చిత్రం కోసం కార్తీక్ హరిణి పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎస్ డ్రైవ్ టైమ్ హిట్స్లో మీరు విన్న ఆ పాట డూడ్ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో సాయి అభ్యంకర్ పాడిన పాట. గీత రచన రామజోగేశ్ శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.
1: లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్, ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం అలసట, విశ్రాంతి నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, ప్యానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రక్తహీనత, ఎనిమిక్గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ, అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్లో

0: టూనా సాల్మన్ మాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది, అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. T3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్, this is Chetan signing off for today's Vanilla program. I'll get back to you in our next program of Vanilla. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శక్తికాంత్ కార్తీక్ సంగీత దర్శకత్వంలో అరవింద్ శ్రీనివాస్ రేణుకా పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శక్తికాంత్ కార్తీక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7 గంటలు.

0: అమరన్ చిత్రం కోసం రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట అది. రామజోగేష్ శాస్త్రి రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలు తెలియజేస్తారు. సో రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానంద్ రాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన, ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81,000కు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగించారు.

దిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చెయ్యాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17,874 కోట్ల రూపాయల ఆస్తులను పీఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961 కోట్ల 10 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్. ఈ అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి. విద్య దారిని చూపిస్తుంది, నైపుణ్యం గమ్యాన్ని చేరుస్తుందన్నారు పెద్దలు. మరి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మీద, భవితం మీద ఉండే కంగారు, భయం అంతా ఇంత కాదు. అలాంటప్పుడే కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎంతోమంది నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఎవరికి నచ్చిన రంగంలో వారు రాణించాలంటే ఆ రంగం మీద ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటారు. ఇవాల్టి పరిస్థితుల్లో 10వ తరగతి అవగానే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వివరాలు మనకి వివరించడానికి కంపెనీ సెక్రటరీగా 25 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కెరీర్ గైడెన్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహ్లాదరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్గానో ఇంజనీర్గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు. దాన్ని పిల్లలకు అవగాహన లేకపోవటం, వారికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే ఏదన్నా అనేదాకా 10th క్లాస్ పాస్ కావడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. దాంట్లో 1st క్లాస్ వస్తే ఇంకా చాలా లక్ష్యం. అప్పుడు ఆ పిల్లగాడు స్టార్ట్ చేసేవాడు నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంపీసీ, బీపీసీ, ఆర్సీఈసీ అని. కానీ కాలక్రమేణా జనరేషన్, ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్తో మనం డీల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని చూసి వారికి వదిలేయాలి. ఫస్ట్ మీకు ఒక కళ ఉండొచ్చు డాక్టర్ కావాలని, కానీ ఆ కళ మీరు కాలేదని చెప్పేసి మీ పిల్లల మీద రుద్దాలని చెప్పేసి ఉండడం కరెక్ట్ కాదు. అది పోనీ అలా రుద్దినా కూడా అలాంటి వారు వచ్చినా కూడా దాని వీరికి ఇవాళ రేపు ఉన్న వాళ్ళ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తోటి ఆసక్తి లేకపోతే చదవలేరు. కాబట్టి ఏ రంగంలో అయినా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేమండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు మనం మార్చుకోవటం పెద్దలుగా మన యొక్క విధి. కాబట్టి ఈ తప్పు పెద్దవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాళ్ళ తప్పు, పిల్లవాడు ఇంటర్మీడియట్ టీనేజ్లో నిజంగా ఉన్న 100లో 70 మంది చాలా క్లారిటీగా ఉంటారు, ఒక 30 మంది పెడదవ్వబడుతున్నారు ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిలతో బట్టి. అలాంటి దవ్వబట్టేటప్పుడు వాళ్ళని కాస్త మందలిచ్చి ఈ రంగం చూసుకోమని చెప్పేటప్పుడు వారికి ఫస్ట్ అవగాహన కల్పేయటం, 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇలా ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి రంగాలలో చూసుకోవటం, లేదా పాలిటెక్నిక్

0: లాగా ఆ కోర్సులు చూసుకోవటం అనేది రెండు కోర్సులు. ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకెట్టి ఇవో ఇవి ఇలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా చూసుకొని దాన్ని మనం చెప్పే కంటే సామాజిక మాధ్యమంలో చెప్పడం అనేది వాళ్ళకి ఇంకా ఈజీ. ఒక యూట్యూబ్లో ఎక్కడో పెట్టేసి చూసుకోమని చెప్పేటాను, ఇది చూడండి అని ఆ లింక్ ఇచ్చి వాళ్ళకు వదిలేయటం చాలా కరెక్ట్. ఆ విద్యార్థి తప్పకుండా తప్పు చేయకుండా అలాంటి అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుంది అనేది తను అనలైజ్ చేసుకొని ఆ తర్వాత తనకు తెలిసిన పెద్దలతోటి, పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో టైం పెడితే డెఫినెట్గా ఆ చదువు చదువులాగా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ కెన్ ఎంజాయ్, తను దాన్ని ఎంజాయ్ చేసి తన యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో క్రియేట్ చేసుకోగలుగుతాడు.
1: నిజంగా ఏ రంగం అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా సమాధానం వెతుక్కోవచ్చు?
0: ఫస్ట్ వారి యొక్క ఆసక్తిని చూసుకున్న తర్వాత వారి యొక్క స్కిల్ నైపుణ్యం అనలైజ్ చేసుకుంటే వారు చేసే ఒక మానసికంగా ఎక్కడైతే వారికి మంచిగా అనిపిస్తుందో, స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్, నీకు ఒక కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చేసిన ప్రశ్నకు ఇంకో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మన వరల్డ్ ఎకానమీ అండ్ నేషనల్ ఎకానమీ, మన ఆర్థికం ఇందాక కరెక్ట్గా చెప్పారు, ఎకానమీ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కోర్సెస్, దేశ భవిష్యత్తు ప్రగతి ఎట్లా ఉంది, ఏ రంగంలో వస్తుంది. ఒకప్పుడు మనకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ద ప్రిడామినెంట్, అగ్రికల్చర్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కార్పొరేట్ రంగంలోంచి, ఈ కార్పొరేట్ రంగం నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వారి ద్వారానే మనకు ఎన్నో ఫెసిలిటీస్ వసతులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మన అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి, కార్పొరేట్ రంగంలో. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఈ అగ్రికల్చర్ ఆరోగ్యకరంగా చూస్తే, నాకు మన ఆఫ్ ద ఇండస్ట్రీలు వస్తున్నాను, ఏమన్నాడు ఏమన్నాడంటే, సార్ అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ విత్ పరిగెడుతున్నారండి, కానీ అర్థం చేసుకోవట్లేదు ఫీల్డ్ వర్క్ చేయాలని అని చెప్పేసి. ఫీల్డ్ వర్క్ ఎందుకంటారా, ఇప్పుడు కంప్యూటర్లు చూసే వాళ్ళందరికీ, పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఫస్ట్ వచ్చే డెఫిషియన్సీ ఏదో తెలుసండి, డి విటమిన్.
1: కరెక్ట్.
0: ఎందుకంటే పొద్దుస్తమానం ఏసీ రూమ్లో ఉంటారు, కారులో దిగే దగ్గర నుంచి కార్లు, అలా ఫీల్డ్ వర్క్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో నిపుణులు లేరు, నిపుణులు ఉంటే పే చేయడానికి ఉంటుంది, ఇలాంటి వసతులతో నాకు ఎన్నో విద్యా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, ఒక ఎంబీఏ చేసి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఫీల్డ్ చూస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి సేవ చేసినట్టు ఉంటుంది, ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుట్లాగా డాక్టర్ ఇంజనీర్ అని కాకుండా అతను మైండ్ సెట్ వదిలేసి మొదట ఒక ప్రాథమిక విద్య, అది కూడా ప్రొఫెషనల్ కోర్సు కానీ వేరే టెక్నికల్ కోర్సు కానీ చూస్ చేసుకొని, ఆ తర్వాత తను ఎంటర్ప్రైనర్ అవుతాడా, ఒక ఎంప్లాయీ అవుతాడా, లేదా కన్సల్టెన్సీ అవుతాడా, ఇలాంటివి పెట్టుకుంటే దాని ద్వారా తన యొక్క మార్గాన్ని దిశాన్ని చేసుకోవచ్చండి. ఇది నేను
1: బాగుంది. అయితే ఏ ప్రభావం వల్ల ఏ రంగంలోనైనా సరే అటు ఉద్యోగాల కొరత రావచ్చు, ఏ రీప్లేస్ చేస్తుంది అనే ఒక భయం కూడా ఉంది, ఏ నేర్చుకుంటే కానీ మనం రేసులో ఉండలేము, ఖచ్చితంగా ఏతో పాటి నడవాలి అని. అయితే ఒక విద్యార్థిగా నేను ఎప్పటి నుంచి ఈ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాలి, ప్రపంచ స్థాయిలో ఏ రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చూసుకుంటూ అటు ఉద్యోగమా వ్యాపారమా అటు స్టార్టప్ వైపు వెళ్ళడమా, ఈ జ్ఞాన సంపార్జన కోసం ఏ తరగతిలో ఉన్నప్పుడు అతను మొదలు పెట్టాల్సిన అవసరం ఉందంటారు?
0: ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ వామ్ అన్నట్టారు. ఒకప్పుడు 10th ఇంటర్మీడియట్ తర్వాత అని ఒకటి ఉండేది, అది కాస్త 10th క్లాస్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు 3rd క్లాస్ తర్వాత నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటారా, మనం అనుకుంటున్నంత ఎంతసేపు విద్యతో పాటు ఇంకొకటి రంగం కూడా ఉంది, దట్ ఈస్ ఎ క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో కూడా ఒక పక్క నుంచి క్రీడలు ఆడుకుంటూనే ఫిట్నెస్ కోర్సులు, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిట్నెస్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, అలాగే వేరే దేశ విదేశాలు ఆస్ట్రేలియా దాంట్లో క్రికెట్ క్లబ్స్ అని ఉన్నాయి, క్రికెట్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, ఎంపైర్కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, అలాగే ఫుట్బాల్ది కూడా. అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇవాళ ఒకవేళ ఆ పిల్లగాడు ఒక మానసిక పరిపక్వత ఉంటే 3rd తరగతి ఆర్ 5th తరగతి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8-9, ఎందుకంటే అప్పుడు తను డిసైడ్ చేసుకోగలుగుతారు, ఓకే నేను స్పోర్ట్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పిల్లగాడిని ఆడిస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయండి, 40 ఏళ్ళకు 35 ఏళ్లకు హార్ట్ అటాక్స్ స్టంట్స్ వేసుకుంటున్నారు. సో మనము అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషను తర్వాత వచ్చే జనరేషన్ మీద మాట్లాడితే 3rd 4th క్లాస్ నుంచి పిల్లగాళ్ళకు ఫిట్నెస్ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ పోవాలంటే వీఆర్ టు ఎంకరేజ్ టు వర్క్ ఇన్ ద అండర్ ద సన్ రైస్, అలాతో పాటు ఒక స్పోర్ట్స్. సో దీనికి మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఏజ్ 7వ ఏజ్ 8వ ఏజ్, అప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయండి, ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక క్యారియర్గా చేసుకోవచ్చు. సో అటు విద్య చదువుకుంటా ఇలాంటి ఒక నిపుణం, ఇలా కాకుండా రాను రాను మళ్ళీ పురాతనది ఎప్పుడైనా చూడండి సైకిల్ వస్తుంది,

0: ఇప్పుడు వీణ అలాంటివి మధ్యలో వెళ్ళిపోయాయి, వయలిన్ ఇలాంటి గిటారు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎంతసేపు మనిషికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ తిండి నిద్ర, ఆ తర్వాత మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం, ఇవన్నీ వచ్చాయి కళల ద్వారా. సో పువ్వు పుట్టిన దగ్గర నుంచే పరిమళించి అన్నట్టు తనకు భయపడుతూ కొన్ని కళలు ఉంటాయి, తర్వాత మనం ఎంకరేజ్ చేసుకుని కొన్ని నేర్చుకుంటాడు. ఎంత తొందరగా 3వ 4వ తరగతి 3rd 4th class 8th 9th age ఇస్ ద రైట్ ఏజ్ వాళ్ళ యొక్క నిపుణులను చూసి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవి ఉన్నాయి నాన్న ఇలా చేస్తావా, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, లేదా ఇలాంటివి చేసుకుంటావా అనుకుని దాంట్లో చదువు డిస్టర్బ్ కాకుండా చదువుకో అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రెండు సమపాలనలో సమాంతరంగా నడిపిస్తే తను ఒక 10th class వచ్చే వరకు తనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ అట్లాంటి వాటిలో ఫిట్నెస్గా వస్తే క్యారియర్ అని అవుతుంది, లేదా ఆరోగ్యం అని ఉండిపోతుంది, దేహదార్యం ఉంటుంది.
1: మంచి మాట.
0: కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి.
1: ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నిజంగా నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవడం అనేది ప్రతి మనిషి జీవితాంతం కొనసాగించాలేమో. అయితే మీరు కంపెనీ సెక్రటరీగా మీ 25 ఏళ్ల అనుభవంతో ఈ ఆర్థిక పరమైన ఉద్యోగాలు, ఆర్థిక పరమైన సర్వీసెస్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, ఆర్థిక పరమైన రంగం వైపు రావాలనుకుంటున్న ఒక విద్యార్థికి మీరేం సలహా ఇస్తారు?
0: ఒకటండి, జీవనది అని ఎట్లా అంటామో నిరంతరం నదిలాగా, అలాగే మన దేశం, మన ప్రపంచం ఉన్నంత వరకు కార్పొరేట్ వ్యవస్థ ఉండాల్సిందే. ముఖ్యంగా రాను రాను ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ద్వారానే మన యొక్క దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అండ్ ప్రపంచ పరిస్థితి కూడా ఉంది. సో దీనికి నడిపించేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ప్రొఫెషనల్స్, కంపెనీ సెక్రటరీస్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇది కాకుండా అడ్వకేట్స్ వీరు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ డాక్టర్స్ తక్కువ అని చెప్పేసి నేను తక్కువ చేయట్లేదండి. ఇలాంటి కోర్సులు కూడా, వీటిలో కూడా ప్రగతి ఉంది. దీంట్లో కూడా చేస్తూ ఉండి మనమంటూ ఒక సపరేటు డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఒక కోర్సు చేస్తే ఒకటే అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషనల్ కోర్సు చేస్తే మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ లాస్ తీసుకోవడం. గ్లోబల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, కంప్లైన్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇలాంటి కోర్సులు మీకు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటే కాకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మీరు పలానా కంపెనీ సెక్రటరీ, పలానా చార్ట్ అకౌంటెంట్, పలానా కాస్ట్ అకౌంటెంట్ అనేది వేరు, నార్మల్గా మాట్లాడటం వేరు. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇలాంటి కోర్సులు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్నో అవకాశాలు కూడా విస్తరణలో పరిచినట్టు ఉంటాయి. హీ కెన్ చూస్, అది చూసుకున్న తర్వాత దాని మీద ఇస్తే మినిమం గ్యారంటీగా ఒక ఆర్థిక స్థితి ఉంటుందండి. ఎన్నో మంది ఫ్యామిలీలు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చిన కళ్ళ ముందల ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి అండి, ఈ కోర్సు చేయడానికి బీకామ్, బీఏ ఉండాలనుకుంటారు, అది తప్పండి. ఇప్పుడు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మా మెయిన్ ఆప్షన్స్. నేను ఇంటర్మీడియట్లో బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్సు తీసుకున్నా, అంటే మీరు ఒకవేళ ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆప్షన్ తీసుకుని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయలేకపోవడం వల్ల డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ అది మీ యొక్క లైఫ్ ఏమో, మీ ఇంట్రెస్ట్ తోటి పోతే ఓకే. ఇప్పుడు ఇంకోటి, యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్, యూ కెన్ చేంజ్ ద ట్రాక్. లైఫ్ అనేది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఆ రోజు ఏదో మీకు మీకు మానసిక పరిపక్వత లేక తీసుకుండొచ్చు, లేదా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. ఇప్పుడు నథింగ్ రాంగ్ టు చేంజ్ ద ట్రాక్, ప్లీజ్ కమ్ టు అదర్ వింగ్ అండ్ అక్కడ మీరు షేన్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయొచ్చు, సైన్స్ వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ తర్వాత కూడా. మా ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అటు టీనేజ్ వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ల స్టూడెంటు, 60 ఏళ్ల వాళ్ళు కూడా చదవచ్చు. ఇదంతా సెల్ఫ్ మేడ్ కోర్సెస్ అండి. ఎటువంటి కోచింగ్ కావాలని కూడా కోచింగ్ దొరికిపోతుంది, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు అండి. తక్కువ ఖర్చుతోటి, అసలు ఖర్చు అనేది ఇవాళ రేపు ఎల్కేజీ వాడికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సీటు తీసుకుంటారు, ఈ కోర్సు అంతా చదివితే కూడా 100,000 రూపాయలు కాదండి. సో అలాంటి తక్కువ ఉండి, ఎక్కువ అవకాశం ఉండి, ఎక్కువ గుర్తింపు ఉండి, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఏకైక కోర్సులు ఇలాంటి కంపెనీ సెక్రటరీస్, చాడకుండా కాస్ట్ అకౌంటెంట్ కోర్సులు అండి.
1: ఆహ్లాదరావు గారు, చివరిగా రాబోయే తరానికి, యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: ఇప్పుడు యువత ఏంటంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకదానికి వెళ్ళొద్దు, అందరూ వెళ్ళే మూసలో మీరు వెళ్ళకండి. మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, మీ యొక్క అభిలాష ఏంటి అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, ఒక శోధన చేయండి, ఆత్మశోధన చేసి ఒక పక్క నుంచి విద్యారంగంగా, ఇంకో పక్క నుంచి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా మూడోది మానసిక పరంగా. మనకు ఓటమిని తట్టుకునే కెపాసిటీ ఇస్తుంది మన యొక్క మానసిక ఆరోగ్యం చేయడానికి. మెడిటేషన్ లాంటి కోర్సులు మన దగ్గర, ఇంటర్నేషనల్ మెడిటేషన్ లాంటి సెంటర్స్ ఉన్నాయి, ఒక్క పైసా ఛార్జ్ చేయవు, చాలా ఫ్రీగా

0: వచ్చేస్తాయి భోజనం పెట్టి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇట్లో చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మీరు అదృష్టవంతులు అనమాట. అలాంటి అవకాశాలను చూసుకొని మొదట మీ యొక్క మానసిక శక్తి, ఆరోగ్య శక్తి పెంచుకొని మీకు కావాల్సిన రంగాన్ని మీరు మీ మనసు చెప్పినట్టు విని చేసుకోండి. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసిన తర్వాత మీరు ఇంకొక వాళ్ళకు హెల్ప్ చేయండి, దేశానికి ప్రగతికి తోడ్పడండి. ఎప్పుడైనా సరే ఆల్వేస్ థింక్ నేషన్ ఫస్ట్ అనేది. అలా నేషన్ ఫస్ట్ని ఆలోచిస్తే తర్వాత మన కంట్రీ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది, మన గ్రామం కూడా బాగుంటుందండి.
1: చాలా బాగుంది ఆహ్లాదరావు గారు. నైపుణ్యం ఉన్న వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, నిజంగా కష్టపడడం అనేది విజయానికి పునాది అయితే నైపుణ్యం ఆ విజయానికి మూల స్తంభం లాంటిది అని అంటున్నారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, వారి రాబోయే తరానికి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్ట

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు కెరియర్ గైడెన్స్ ఈ అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కాళీవర్ధి గోపిశెట్టి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
2: Oh hello rege galanta, idi taralu digi vachhe velanta.
1: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:32 దాటి 20 సెకండ్లు. పాటతో ప్రయాణం.

0: జోడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట అది. భువనచంద్ర సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, రేపు ఉదయం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలను తెలియజేస్తారు. సో రేపు ఉదయం 9:15 తప్పక ట్యూన్ చేయండి ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలు పాటతో ప్రయాణం వింటున్నారు. రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఎస్, మరి రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లులో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలు తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా

0: లేదని అర్థం.
1: డిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
3: నీ కావాలా?

0: ఎస్, కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత, మనం కావాలి అనుకున్నంత డబ్బు కూడా సంపాదించిన తరువాత, మనం ఫినిష్ చేయాలి అనుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోయిన తరువాత, అంటే బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక స్థాయి దాటిన తర్వాత మనిషికి సంతోషాన్ని ఇచ్చేవి చాలా కొన్ని విషయాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడంటే ఒక టార్గెట్ రీచ్ అయితే అవ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం, ఇదే సంతోషం అనుకుంటాం. లేదంటే పిల్లలు బాగా చదివినప్పుడు, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, ఎస్, ఇక ఇంతకు మించిన సంతోషం నాకిక ఏదీ లేదు అనిపిస్తుంది. పెళ్ళైపోతే సంతోషం, పిల్లలు పుడితే సంతోషం, చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం ఇదే అని అనుకుంటాం. కానీ ఇవన్నీ అయిపోయాక నిజమైన సంతోషం ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. ఒకటి ప్రకృతి. కాసేపు నేచర్తో గడిపితే మనం ఫుల్ హ్యాపీ అయిపోతాం, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు? ఒక స్థాయి దాటిన తర్వాత. ఇక రెండవది మంచి మనుషుల్ని చూసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు. అందుకే ఒక ఏజ్ దాటిన తర్వాత సత్సంగం వెళ్తూ ఉంటారు. సద్భావనతో సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, వాళ్ళ చుట్టే ఉండాలి అనిపిస్తుంది. ఇక మూడవది నలుగురికి ఇస్తున్నాను అన్న భావన. తీసుకునేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండడు. అదే నీకున్న దాంట్లో నువ్వు నలుగురికి ఇచ్చి చూడు, చాలా సంతోషంగా ఉంటావు. నిజంగా సంతోషం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడో వెతుకుతూ ఉంటావు. కానీ అంటారు కదా, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అని. అది ప్రేమైనా, డబ్బైనా, గౌరవమైనా, సంతోషమైనా, కరెక్టే కదా, నిజమే కదా. ఎస్, మరి ఇప్పుడు ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో 2 రోజుల బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, అప్పగింతకు సహకరించడం, అక్రమ ఆస్తులను రికవరీ చేయడంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సిబ్బంది శిక్షణా శాఖ కార్యదర్శి రచన షా పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్ట్ను వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు జాదవ్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి ఈరోజు సమావేశమై పలు అంశాలను చర్చించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను దేశానికే ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దాలని, మంచి రేవుల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఏవియేషన్ రంగంలో కెరీర్ అవకాశాలు కల్పించేందుకు ఇండిగో రీచ్ భారత్ కేర్స్తో కలిసి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం ద్వారా అర్హులైన యువతులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 8:04 దాటి 40 సెకండ్లు. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ఇంకా వీడియోస్ చూసినప్పుడు, ముఖ్యంగా కొన్ని ఫన్నీ వీడియోస్ చూసినప్పుడు పగలబడి నవ్వుకుంటాం. పక్క వాళ్ళని పిలిచి మరీ చూపిస్తూ ఉంటాం. ఏవైనా మోటివేషనల్ వీడియోస్ చూసినప్పుడు ఫ్రెండ్స్కి, ఇంట్లో యంగ్స్టర్స్ ఉంటారే వాళ్ళకి ఫార్వర్డ్

చేస్తూ ఉంటాం. పెద్దవాళ్లకు సంబంధించినవి వస్తే ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. బాగా వైరల్ అయినటువంటి న్యూస్ల గురించి డిస్కస్ కూడా చేసుకుంటూ ఉంటాం. అలా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని న్యూస్ మీకు వినిపించే ప్రోగ్రామే మస్తీ మజా. మరొక మంచి పాట విందాం, ఆ తర్వాత కబుర్లు నేను చెప్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి ఫిఫ్త్ భారతి.

0: ఖుషి చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహాబ్బస్ పాడినటువంటి పాట విన్నారు. గీత రచన శివ నిర్వాణ, సంగీతం హేషం అబ్దుల్ వాహాబ్.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివేక్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: కొన్ని న్యూస్లు విన్నప్పుడు మనం కాదు, మన గల్లీ కాదు, మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు, దేశమే గర్వపడుతుంది. అలాంటి న్యూసే ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్. ఇసుక రేణువులతో ఒక అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోయగలమా? అసలు ఇసుకతో ఒక కళకు జీవం పోయడం, అది కూడా ప్రపంచ వేదికపై ప్రదర్శించడం, అది అత్యుత్తమ కళాఖండంగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచడం. నిజంగా ఆ కళకు ప్రాణం పోసిన ఆ వ్యక్తిని అభినందించకుండా ఉండలేం. ఆయనే ప్రసిద్ధ ఇసుక శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ గారు. ఒడిశా పూరీ సముద్ర తీరంలో ఇసుకతో ఆడుకుంటూ బొమ్మలు వేసేటటువంటి ఒక సామాన్య బాలుడు 2nd ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ స్కాండ్ స్కల్ప్చర్లో ఇంతటి ఘనత ఎలా సాధించారు? అసలు సుదర్శన్ పట్నాయక్ గారు వేసినటువంటి ఆ కళాఖండం ఏం చెప్తోంది? ఎందుకు

నిషాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట అది. భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం. ద ఫేమస్ ఇండియన్ శాండ్ స్కల్ప్చర్ సుదర్శన్ పట్నాయక్ సాధించినటువంటి 2026 సెకండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ శాండ్ స్కల్ప్చర్ విజయం గురించి మాట్లాడుకుంటున్నాం మస్తీ మజాలో. చిన్నప్పటి నుంచి పట్నాయక్ గారు ఇసుకతో ఆడుకోవడం, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం అదే తన వృత్తి ప్రవృత్తిగా మార్చుకున్నారు పెద్దయ్యాక. ఈరోజు ఇసుక శిల్పిగా పేరు తెచ్చుకున్నారు. 2026 సంవత్సరానికి గాను రష్యాలో జరిగిన 2వ అంతర్జాతీయ ఇసుక శిల్పాల ఫెస్టివల్లో గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్.

విజేతగా నిలిచారు. వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి 12 మంది అగ్రగామి శిల్పులతో పోటీ పడారు వీరు. మరి వీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే, చేంజెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే అంశంపై ఏకంగా 3 మీటర్ల ఎత్తైన అద్భుతమైన ఇసుక శిల్పాన్ని చెక్కారు. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే, భూమికి ఉన్న 2 ముఖాలను చూపించారు ఇందులో వారు. ఒకటి పర్యావరణ విధ్వంసంతో విలవిలలాడుతున్నటువంటి భూమి ముఖమైతే, మరొకటి పచ్చని చెట్లతో కళకళలాడుతున్నటువంటి భూమి ముఖం. మన చేతుల్లోనే ఉన్న ఈ భూమి భవిష్యత్తుని మనం ఎలా తీర్చిదిద్దుతామనేది ఈ కళాఖండం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరేం సమాధానం చెప్తారు? మనం విధ్వంసాన్ని కోరుకుంటామా, లేక పచ్చదనన్నా అని ప్రశ్నించే ఈ కళాఖండం నిజంగా ఇట్ డిజర్వ్స్ ఫస్ట్ ప్రైజ్ కదండి. అందుకే మన దేశాన్ని గర్వపడేలా తను చెక్కినటువంటి ఇసుకతో ఆ శిల్పానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేశానికి ఇంతటి చారిత్రక ఘనత సాధించిన సుదర్శన్ పట్నాయక్ గారిని నిజంగానే అభినందించాలి. వారు నిజంగానే దేశానికి గర్వకారణం. ఒక మంచి పాట విందాం, మరొక విషయం గురించి చెప్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: హాయ్ నాన్న సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సితారా పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివేక్ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. ఇందాక మాట్లాడుకున్నట్టు సుదర్శన్ పట్నాయక్ గారు వేసిన ఇసుక శిల్పం కేవలం కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలవడం దేశానికి గర్వకారణంగా నిలవడం మాత్రమే కాదండి, మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నట్టు నాకు అనిపించింది. మనం ఈ భూమి నుండి ఏం కోరుకుంటాం? విధ్వంసమా లేక పచ్చదనమా? ఈ ప్రశ్న నేనైతే చాలాసేపు ఆలోచించాను. ఖచ్చితంగా మనమందరం కూడా పచ్చదనమే కోరుకుంటాం, కానీ ఆ దిశగా మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ఆన్సరే దొరకలేదు. భూమి మనుషులకు లెటర్ గనక రాస్తే అందులో ఇలాగే రాస్తుందేమో, ఇన్ని కోట్ల చరాచర జీవరాశులన్నింటికీ ఒక అండగా కాపలా కాసే ఈ భూమిని సుసంపన్నంగా చేయగలిగే శక్తి ఉన్నటువంటి మనిషి సృష్టిలో అత్యంత తెలివైన మనిషి, సృష్టికే అత్యంత గొప్ప సృష్టి అయిన మనిషి కాలుష్యంతో నాశనం చేస్తున్నాడు అని తిట్టుకుంటుందేమో. మనకున్న వాతావరణం, గాలి, నీరు, ధ్వని, భూమి, వీటన్నింటినీ మనం కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. ముఖ్యంగా భూమి మనకు మట్టినిస్తే మనం ప్లాస్టిక్ని ఇచ్చేస్తున్నాం. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో, అయినా అనివార్యమో అవసరమో వాడేస్తూనే ఉన్నాం. కానీ తగ్గించేద్దాం, కంప్లీట్గా రూపు మాపేద్దాం, ఆ దిశగా అడుగులు వేద్దాం. షాపింగ్కో మార్కెట్కో వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్ లేదా పేపర్ బ్యాగ్ తీసుకెళ్తే 50% ఈ ప్రాబ్లం తగ్గిపోతుందేమో అని నా ఆలోచన. మీరేమంటారు? ఒక క్లాత్ బ్యాగ్ ఎప్పుడు మీ కార్లో లేదా బైక్లో లేకుంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, అంతకంటే మంచి పని ఇంకొకటి ఉంటుందా చెప్పండి? రైట్, మరొక పాట విందాం, ఆ తర్వాత మరొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. అయినా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అన్న విషయం నేను చెప్పాలా? నాకంటే కూడా మీకే బాగా తెలుసు. ఏం చేస్తే ప్లాస్టిక్ని తగ్గించగలమో మీకే బాగా తెలుసు, కానీ చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి చెప్పేశాను.

గునా 369 చిత్రం కోసం నకాష్ అజీజ్ దీప్తి పడిన అనంత శ్రీరామ్ సాహిత్యం, చైతన్ భరద్వాజ్ సంగీతం, మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆచేష్టవంతి. ఎస్, మరి ఇందాక అనుకున్నట్టు పర్యావరణం పాడవుతుంది. అంటే అందుకు వన్ ఆఫ్ ద రీజన్ ప్లాస్టిక్. ఎంత వద్దు ఎంత కాదు అనుకున్నా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ఇంట్లోకి వచ్చి తీరుతుంది కదండి. నిజంగా అనిపిస్తుంది ఈ ప్లాస్టిక్ హార్మ్ఫుల్ కాకుండా సేఫ్ అయితే బాగుండు అని. నీటిలోని జలచరాలు ప్లాస్టిక్ తింటే చనిపోతాయి. భూమిలో అది కలిసిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. జంతువులకు మనుషులకు హార్మ్ చేస్తుంది. అందుకే డిఆర్డిఓ సైంటిస్ట్ కర్నూలుకి చెందినటువంటి కే వీరబ్రహ్మం గారు ఇది తట్టుకోలేకపోయింది పోయారు. అండ్ ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్కి ప్రత్యామ్నాయంగా బయోపాలిమర్స్, కార్న్ స్టాచ్, ఇంకా కొన్ని అడిటివ్స్ని మిక్స్ చేసి బయో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని తయారు చేశారు. ఇది కేవలం 90 to 120 డేస్లో డీకంపోజ్ అయిపోతాయట. ఈ బ్యాగ్స్ వాటర్లో వేసామనుకోండి 40 minutes to 1 hourలో డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పటికే ఈ బ్యాగ్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో లాంచ్ చేశారు. ఈ టెక్నాలజీని ఎలాంటి అమౌంట్ ఛార్జ్ చేయకుండా ఇండస్ట్రీస్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. డిఫెన్స్ సెక్టర్తో పాటు ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీగా ఇండియాను ముందుకు నడిపే దిశగా కృషి చేస్తున్న వీరభద్రం గారు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ టు ద యంగ్ సైంటిస్ట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: భీమ్ సిసిరోలియో పాడిన హుక్ స్టెప్ విన్నారు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి. ఇదండి ఇవాళ మస్తీ మజా, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 8:31 అవుతోంది. ఏకచిత్ర గీతాలు తెలుగు చలనచిత్ర రంగంలో సాహిత్యం సంగీతం రెండు కలలాంటివి. సినిమా విజయంలో పాటలు అంటే సంగీతం చాలా కీలకం. ఒకప్పుడు సంగీతం సాహిత్యం రెండు సమపాళ్లలో రంగలించి ట్యూన్ చేసి కంపోజ్ చేసేవారు. ఆధునిక సంగీతం ఇన్స్ట్రుమెంటేషన్ కొంచెం ఎక్కువైంది అన్న మాట వినిపించినప్పటికీ చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి మెమోరబుల్ సంగీతం ట్యూన్స్ని ఇవ్వడమే కాదు సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నారు రచయితలు. ఈరోజు ఏకచిత్ర గీతాలు సెగ్మెంట్లో ఏ చిత్రంలోని పాటలు వినబోతున్నాము అంటే, ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్గా ఉంటాయి, అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఇష్టపడే విధంగా ఉంటాయి. అదే బాలు ABCDEFG. ఈ చిత్ర డైరెక్టర్ కరుణాకరణ్ గారు అండ్ నిర్మాత అశ్విని దత్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఇక మనందరికీ తెలుసు మణిశర్మ గారి పాటలంటే అద్భుత అని. ముందుగా ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: तो बार वरना जीना है बेकार सा, जी वैसे जी जैसे जीने को दिल बोला, तो उसके लिए शायरी का दुश्मन के लिए जंगल का शेर कर देगा।

ఎస్, మరి ఈ పాటతో హీరో ఇంట్రొడక్షన్ అయిపోయింది. మై హూ గనా అంటూ హైదరాబాద్గా షానా అంటూ చెప్పేశాడు కదా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్. ఇంకా కమలాకరణ్, పవన్ కళ్యాణ్, మణి శర్మ పవర్ఫుల్ కాంబినేషన్లో వచ్చినటువంటి బాలు ABCDEFG సినిమా నుండి ఏకచిత్ర గీతాలు వింటున్నాం. మనిషి జీవితంలో ఒకేసారి చస్తాడు, కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. పిరికి వాళ్లను దేవుడు కూడా కాపాడలేడు. అలాంటి వాళ్లకు విముక్తి రావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి అనే డైలాగ్స్ సినిమా ఓపెనింగ్లో వస్తుంటాయి. అప్పుడొస్తాడండి బాలు, అదే మన హీరో పవన్ కళ్యాణ్. మహంకాళి మార్కెట్లోని వారికి నాయుడమ్మ అనే రౌడీ షీటర్ చేతుల్లోంచి కాపాడినప్పుడు ఆ ఆనందంలో వచ్చే పాటే ఇప్పుడు మనం వినబోయే ఇంతే ఇంతింతే అనే పాట. ఒక చిన్న తత్వం ఈ పాటలోని లిరిక్స్. మణి శర్మ స్వరాలు మనసుకి ఉత్సాహాన్ని నింపితే చంద్రబాబు సాహిత్యం జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. ఇక కేకే తన గాత్రంలో మంచి ఎనర్జీ అందించాడు. ఈ పాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మేల్కొలిపే పాట, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు. ఫిలాసఫికల్ సాంగ్ ఈ పాట, ఇప్పుడు విందాం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఎస్, మరి రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలను తెలియజేస్తారు. సో రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు. ఆకాశవాణి సమయం 8:44 దాటి 16 సెకండ్లు. ఏకచిత్ర గీతాలు వింటున్నారు. బాలు చిత్రంలోని పాటల్ని వింటున్నాం. అయితే బాలు సినిమాలో ఇంతవరకు 2 సోలో సాంగ్సే వినిపించాం, ఇంట్రొడక్షన్ సాంగ్సే వినిపించాం. ఎక్కడ డ్యూయెట్ అని అనుకుంటున్నారు కదా, ఇందులో ఇద్దరు హీరోయిన్లండి, అందుకే బోల్డ్ డ్యూయెట్లు ఉంటాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ కట్లో కనిపించే హీరోయిన్ నేహా ఒబ్రా అయితే మరొక హీరోయిన్ శ్రేయ. మరి వీరి మధ్య జరిగేటటువంటి కన్వర్జేషన్స్ కానీ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా అనే పాట వినబోతున్నాం. ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ఆట పట్టించుకునే ఒక అందమైన డిస్కషన్లా ఉంటుంది ఈ పాట. ఒకరేమో ఇదే తొలి ప్రేమ అంటుంటే అలాంటిదేమీ లేదు అని ఇంకొకరు ఒప్పుకోనట్టు జరిగేటటువంటి సంభాషణ. హరిహరన్ శ్రేయా ఘోషాల్ గాత్రంలో ఈ సంభాషణ, ఈ మాటలు మధురమైన పాటగా, అందమైన సంగీత కవితగా వినిపిస్తాయి. ఇప్పుడు ఆ పాట విందాం.

అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చితే తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమలో పడితే అతను ఎలాంటి వాడైనా సరే, రౌడీ అయినా సరే, రౌడీ అబ్బే నిన్ను చూడంగానే మనసు బీ వచ్చానబ్బీ అంటుంది ఈ పాటలో. లేపాక్షి నంది నీరూపులో, చేపాక్షినయ్యా నీ చెరువులో అనే మాటలు, కోనలు తన కోనలు అన్నీ మీసాలలో అంటూ, ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో అంటూ, అమరావతి శిల్పంలా చిగిరించాను అని అమ్మాయి అంటే, హైదరాబాద్ బిర్యానీ రుచి చూసా నీ తోడులో అని అంటాడు అబ్బాయి. అరకులోయ ఇరుకుల్లో పడిపోయినట్లు, ఋతువులు మారుతున్నట్టు, విఠలాచార్య వింతల్ని చూస్తున్నట్టు, రామగుండంలో వెలుగంతా చూస్తున్నట్లుంటుంది ఈ ప్రేమలో అంటూ సాగే పదాలు, అందమైన ట్యూన్ ఈ పాటను మరింత దగ్గరకు చేస్తాయి సంగీత ప్రియులకు. ఇంత ప్రేమైన పాటను పాడింది రంజిత్ అండ్ మహాలక్ష్మి. ఆ పాటను ఇప్పుడు వినేద్దాం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకి వివరాలు తెలియజేస్తారు. సో రేపు ఉదయం ఖచ్చితంగా ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 9 గంటలు దాటి 20 సెకండ్లు అవుతోంది. ఏకచిత్ర గీతాలు సెగ్మెంట్లో ఇవాళ మనం బాలు ABCDEFG చిత్రం నుండి పాటలు వింటున్నాం. ఈ చిత్రానికి డైరెక్టర్ కరుణాకరన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఒక్కోసారి అబ్బాయిలు వారి ప్రేమను కేర్ని ఏది ఎక్స్ప్రెస్ చేయరు. పోనీ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి తన ఫీలింగ్స్ని చెప్పిందంటే

అయిపోయింది. దేవుడా, అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా? ఎక్కడా మచ్చు కూడా ఆడ లక్షణం లేకుండా అని అనేస్తారు. ఇక అమ్మాయి ఊరుకుంటుందా? పోనీలే అని తెగించి మాట్లాడితే ఇలా నిందేస్తారు చూడండి. తప్పనే, సరయే కదా, నేను ముందడిగేశాను అంటూ సాగే పాట ఇది. ఇప్పుడు మనం వినబోయే పాట బాలు సినిమాలో మనం గమనిస్తే గనక ఈ పాటలు మాటల్లాగే అనిపిస్తాయి. సాహిత్యం అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఉంటుంది. ప్రతి పాట ఒక విషయం చెప్తున్నట్టు, ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు, తను పొగిడితే అబ్బాయి పొగడడం ఇలా మాట్లాడుతున్నట్టు, మాటలే పాటగా మలిచినట్టు ఉంటుంది. అందుకే ఈ పాటలు ఈజీగా మైండ్లోకి ఎక్కేస్తాయి. ఇక సంగీతం, ఆ బీట్ క్యాచీగా ఉండడంతో సంగీతం రాని వారైనా సరే పాటను పాడేస్తారు, పాటను ఎంజాయ్ చేస్తారు. ఇదే మణిశర్మ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వినండి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట మీకోసం.

ఇన్నోసెన్స్ ప్లేస్లో ధైర్యం వచ్చేస్తుంది. అదే జరుగుతుంది ఈ సినిమాలో హీరోయిన్కి. ఇంకే ధైర్యం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ, ఒకదాని వెంట ఒకటి. ఇంకేం, ఆ మనసు లోకాల్ని గెలవగలదు అన్న ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. ఇప్పుడు వినబోయే పాట అలాంటిదే. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డా చెప్పలేరు. పాట వీడియో చూస్తుంటే ఇదే మనకు అర్థమైపోతుంది. కానీ సాహిత్యంతో వారి ప్రేమ లోతు కూడా అర్థమవుతుంది.

0: బాలు చిత్రం కోసం మణిశర్మ మ్యూజిక్తో చేసిన అద్భుతమైన కంపోజిషన్స్ విన్నాం కదా. ఇవాల్టి ఏకచిత్ర గీతాలు సెగ్మెంట్లో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలను తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు తప్పక వినండి మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. వ్యాపార విజయానికి ఎలాంటి నాయకత్వ నైపుణ్యాలు కావాలి అనే సమస్య ఏదైనా ఉంటే, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అని ఎవరైనా చెప్తే బాగుండు అని అనిపించిన వాళ్ళకి రేపు ఉదయం 9:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఎందుకంటే వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే అంశం గురించే మాట్లాడతారు షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు. కాబట్టి రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 9:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఆ తర్వాత 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ ప్రసారమవుతుంది.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 10 గంటలు దాటి 32 సెకండ్లు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమా.
1: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. ముక్కుమీద కోపం ఉంటే మాట కసరవుతుంది, చేతి విసురు తప్పవు. కాని వలపులో పడితే మాత్రం విసురు వయ్యారం అవుతుంది, కసురు చిరునవ్వు అవుతుంది. ప్రేమ దాచుకుంటే అది పరితాపమని, వలపు పంచుకుంటేనే అది ఉల్లాసమవుతుందని గ్రహించి సింగారించుకుని సిగ్గు మొగ్గలలో చక్కదనంలో

0: చిన్నవాడికి సవాలుగా నిలవటం ఆ కాలంలో ఉన్నదే, ఆ తొలితరం గీతాల్లో ఉన్నదే. ఆత్మబంధువు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, కొసరాజు గేయం, కెవి మహదేవన్ సంగీతం.
1: చీరగట్టి సింగారించి

బృందావనం అందాల ఆనందాలకు ఆలవాలం, గోపయ్యకు గోపమ్మలకు దివ్యధామం, రాసలీలా నిలయం, గానలోల లీలాలయం. సరస సల్లాపాలను సమంగా పంచేందుకు తాను ఒక్కడే తల ఒక్కరికి తల ఒక్కడై తరింపచేసిన వైనం, రాధా మాధవ కేళీ నటనం, విరపూసిన వెన్నెల పొగడల సురభిళ పరిమళ మలయానిలయాల్లో, మత్తెక్కిన యమునా తరంగాలలో, తూగులలో బృందావన ఆనందకారకుని నందకిశోరుని చూడమంటూ రచయిత కలం ఆలోచనలు మొలకలు రేకెత్తించిన క్షణం ఈ పాట అవుతుంది. విప్రనారాయణ చిత్రంలో ఏఎం రాజా, సీనియర్ సముద్రాల రచన ఎస్ రాజేశ్వరరావు, సంగీతం.

విప్పారిన వసంతం వికసించిన మనసుకు రెక్కలు తొడిగి ఊహల జగతిలో ఎగరేస్తే, బెదిరిన ఎడద కుబులుతో దిగులు చెందితే, తొరలు విరులలో ఉపరితలాలపై తలకొటిగా తొమ్మిదులు మధుపానం చేస్తూ ఉంటే, ఆ సరదాలలో నిదురెక్కడ, అంతా కునికిపాటులు ఉలికిపాటులే. నిదురరాని మెలకువలో విడిచిన నిద్ర గడిచిన రేయిలో గడిచిపోతూ ఉంటే, చుక్కలకు దూరంగా ఉండే చందమామ మబ్బుచాటుకు వెడితే చుక్క ఒంటరి అయిపోయింది అంటూ వెన్నెల బాధను కూడా రాగరంజితంగా స్వరసంపుటం చేసిన గేయం. నాటకాలరాయుడు చిత్రంలో పి సుశీల పాడిన పాట, ఆచార్య యాత్రేయ రచన, జికె వెంకటేష్ సంగీతం.

మనసు పులకిస్తే మాట పరిమళిస్తుంది. ఎదజల్లుమనిపించే ఆ మధుర భావనను మనసు తీరా మాట్లాడకుండా మౌనంగా ఉంటే తుళ్ళిపడ్డ మనసుకు స్వాంతన ఎక్కడ దొరుకుతుంది? నీలాకాశమే హద్దుగా అనురాగం ఎగసిపడితే తనువు ఊగక ఆగుతుందా? కమనీయ కళ్యాణాన్ని కనులారా కనాలని, కథ కాని ఆ కళను హృదయహారితిగా వెలిగించాలని రసప్లావితంగా ఈ గీతం. నీరాజనం చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఓపీ నాయర్ సంగీతం.

మలయానిలయ ఆలాపనల్లో, వసంత ఋతు ఉద్దీపనల్లో, ఆనందనాదాలలో, అనురాగతాళాలలో, గంగాతరంగ రమణీయ కేళీ విలాసంలో, కలిమిలేముల కలగలుపులలో, కళ్యాణ వేడుకల్లో నవనవైన్మిషంగా మధుర మోహన రాగఛాయిల్లో పలికించిన రాగరంజిత గీతం ఈ పాట. సీతారాములు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, సత్యం సంగీతం.

యుగానికొక్కరిగా ఎందరో భక్తులు వివిధ మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకుని పరమానందాన్ని పొందారు. అటువంటి మహాపురుషులకు నమస్కారాలు చెబుతూ సామగాన నిమగ్నమై భావలయల మేళవింపుతో సంగీత సాధన ద్వారా మనసును భగవంతుని పాదాల వద్ద అర్పిస్తూ అన్ని జీవరాశుల్లో పరమాత్మ దర్శనం చేసుకుంటూ మహాపురుషులందరికీ మహానుభావులందరికీ వందన చందనాలు అర్పిస్తున్న సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కీర్తన తొలితరం మధుర గాయకుని స్వరంలో. త్యాగయ్య చిత్రంలో చిత్తూరు వి నాగయ్య పాడిన పాట. ఈ త్యాగరాజు కీర్తనకు జూనియర్ సముద్రాల సంక్షిప్తీకరణ. సంగీతం చిత్తూరు వి నాగయ్య.

స్నేహానికి రూపం, జాతి, ఆర్థిక స్థాయి, రంగు ఇవన్నీ అడ్డుకట్టలు కాదు. ఒకరికొకరుగా ఇరువురు చెలిమిగా కలిసిమెలిసి చేసే స్నేహం అపురూపం, అదృష్టం. నల్లని కోయిల, పచ్చని చిలక స్నేహం చేస్తే చిలకను చూడందే కోయిల పల్లవం ముట్టుకోదు, కోయిలను చూడందే చిలకమ్మ కొమ్మలపై ఊగదు. ఎండైనా వానైనా ఒకే మనసుతో రెండూ కలిసుండే అలా చెలిమిని చూస్తే రాబోయే తరాలకు అది తరగని కలిమి అవుతుంది అంటున్న పాట. మధుర గాయని స్వరంలో బాలమిత్రుల కథ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. సత్యం సంగీతం.

కొన్ని ఆటలు గెలుపుని తెస్తాయి, కొన్ని ఆటలు మలుపుల్ని తెస్తాయి. వయసు చేసే వేడుకల్లో సమయం సందర్భం లేకుండా ఓటమి అనే మాట అనేదే ఎరగకుండా ఆటలాడేస్తూ కలల రూపుల్ని

కన్నుల కైపుల్ని తొలుముద్దు విరిపానుపగా చేసుకుంటే ఒప్పుకోలు తీర్పుకు తాను వచ్చేదాకా ఆగాలని, వయసు సయ్యాటని, మనస్సు మధురోహని కలిపి అందిస్తున్న యుగళగీతం. అభిలాష చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి సుందర రామ్మూర్తి గీతం. ఇళయరాజా సంగీతం.

పోరాటం అస్సలిష్టం ఉండదు. ధర్మబద్ధంగా ఉంటూ పనినే దైవంగా భావిస్తే దైవాన్నైనా ఎదిరిస్తామని, స్నేహం కోసం ప్రాణాలు ఇస్తామని, ఏ విషయంలో భయం లేక, హృదయంలో విషం లేక, అవమానం తట్టుకోలేక, అభిమానం చంపుకోలేక పగపట్టిన మనిషి ఎలా ఆలోచిస్తాడో పాటలో ప్రబోధిస్తున్న గీతం. కోడినాగు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం.

అభిమానం చటించలేను, అవమానం సహించబోను, అభిమానం చటించలేను, అవమానం సహించబోను, సహించబోను, సహించబోను. ఆహా నాగుపా.

పచ్చని పంట పొలాలు, చెరుకుతోటలు, చింతతోపులు ఇవన్నీ వలుపు పాటలకి బాటలు. తాను చింతతోపులో ఉంటానని, వలుపు పంట పండించుకుంటానని, ఉలకక పలకక ఆశపెట్టి మోసగించవద్దని, దొరికినట్టే దొరికి దొరకకుండా పోవద్దని, కుదిరిన ఈడు జోడులో చక్కని యువజంట పాడుకున్న యుగళగీతం. పూజ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

మెరిసే పెదాల చాటున మధురమైన గుసగుసలు ఉంటాయి. ముసుముసుగా నవ్వే నవ్వుల మాటన మురిపాలు ఉంటాయి. మదినిండా తలుపులతో, కొంటి కన్నులతో, చిరిపి వయసు అల్లరితో, కోరికలతో నవ యవ్వనపు వన్నెల చిన్నది గులాబిగా ఎదురైతే తాను తుమ్మిదలా ఝుంకరిస్తానంటూ ప్రకృతిని ప్రణయాన్ని కలిపి కలబోసిన గీతం. చిట్టిచెల్లెళ్ళు చిత్రంలో ఘంటసాల పిశుశీల, దాశరథి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఆకాశంలో తేలే మేఘమాలికలు జతకలిపి సాగుతున్నాయని, గాలి వీవెనుక చిగురాకులు ఎంతో అందంగా ఊగుతున్నాయని, అది ప్రేమబంధమని, ఆ భావం రాగం యవ్వనం పువ్వులు ఇవన్నీ కలిపి లేత అధరాల మధురిమలో పొదరింటి పిలుపుల్లో జాగు సిగ్గు ఇంకెందుకంటూ జాబిలి చూపుల్లో శుభరాత్రి గీతం ఈ పాట.

మనిషికి మరణం ఉంటుంది, మరి మనసుకు? అది మరొక మనసుతో కలిస్తే జన్మజన్మల బంధం అవుతుంది. అనుభూతులు ప్రకృతితో కలిస్తే మరణం, మరి మనసులో కలిస్తే స్వప్నం. మరి కళ కావాలంటే కునుకు కావాలి, కునుకు కావాలంటే ఈ పాట కావాలి. మూగ మనసుల చిత్రంలో ఘంటసాల, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.

0: మెలకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే టాపిక్ గురించి షామీర్పేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకు వివరాలను తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రేపు అనగా 2026 ఆగస్టు 5 ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని, అనంతరం 7:15 ఇది మన చట్టం శీర్షికన 5G టవర్స్ ఏర్పాటు అపోహలు ఈ అంశం గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు 11 గుర్తుకొస్తున్నాయి. 12 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, ఇక సాయంకాలం 5 చాయ్తో హాయ్ కబుర్లు. రేపు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రాత్రి 8 మస్తి మజా, 8:30 ఏకచిత్ర గీతాలు, ఇక రాత్రి 10 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11 గంటలు దాటి 45 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడి సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.